శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 31వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు.

0: శ్రోతలు భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు భక్తి రంజనీ కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు.

0: ఇంతవరకు మీరు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించే కొన్ని మహితోక్తులు వింటారు.
2: మూర్ఖుడు తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళని వితండవాదం చేస్తాడు. తాను తెలుసుకొనలేడు, ఇతరులు చెప్పినా వినిపించుకోడు. మూర్ఖుని మనస్తత్వం ఎట్టిదంటే, మకర ముఖంతరస్తమగు మాణికమున్ పెకలింపవచ్చు, పాయకచల దూర్మికానికరమై నమహోదధి దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవల సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటయింప మూర్ఖ జన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. ముసలి నోటినందుండు వజ్రమును సునాయాసంగా పైకి తీయవచ్చు, భయంకరమైన అలలతో కూడుకున్న మహాసముద్రాన్ని సైతం దాటవచ్చు, విషపూరిత సర్పాన్నైనా కంఠహారంగా ధరింపవచ్చు. కానీ మూర్ఖుని హృదయాన్ని సంతోషపెట్టడం ఎవ్వరికి సాధ్యం కాదు. తివిరి ఇసుమున తైలము తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఏదో విధంగా కష్టపడి ఇసుక నుంచి నూనె తీయవచ్చు, మాయోపాయములచే ఎండమావుల నుండి నీరు త్రాగవచ్చు, దొరకని కుందేటి కొమ్మునైనను యత్నించి తీసుకొని రావచ్చును, గాని మూర్ఖుని మనస్సు ఆనందింప చేయజాలము కదా. కరిరాజున్ బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప, దీపరచింతన్ లవనాబ్దికిన్ మధుకన ప్రాప్తిన్ ప్రవర్తించు, ఇద్దరనిన్ మూర్ఖుల దెల్పునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. తామరతున్లతో మదుపుటేనుగను బంధింపదలచువాడు, కఠినతరమైన రత్నమును దిరిశన పువ్వుతో కోయ ప్రయత్ని

చేసువాడు. అతి పెద్దదైన మహాసముద్రమునందు తేనెబట్టు ఒకటి జార విడిచి సముద్రమునంతయు తీయగా చేయదలిచినవాడు ఎంత అవివేకుడో అట్లే అమృతం వలె తేనెలలకు మాటలచే మూర్ఖుణ్ణి ఆనందింపజేయదలచువాడు అంతకంటే మిక్కిలి అవివేకవంతుడని చెప్పవచ్చు.

0: బోధశాలినై తెలియని వాడనై మెలగి తింగతమయ్యని తంత గర్వమున్. నేను అల్పజ్ఞానము కలవాడనై మదపుటి అనుగ వలె సర్వము నాకే తెలుసునని మిక్కిలి గర్వించి తిని ఇప్పుడు పండితోత్తముల వలన ఇంచుక తెలుసుకున్నవాడనై పూర్వపు గర్వమును విడిచి తెలియని వాడనై మెలగుచున్నాను. క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతి గంధహేయమును నిరామిషంబును ఖరంగ భవము నెమ్ము కుక్కతానమలుచు చెంతనున్న సురనాదుని కన్గొను సిగ్గు చెందదు అల్పమని నిజస్వభావము తలంపదు నిచపు ప్రాణి అయ్యడన్. ఒక కుక్కకు ఒక ఎముక దొరికింది. అది పురుగులతో నిండియుండి ఉన్నటువంటి గాడిద ఎముక. దాని యందు కండ ఏమాత్రమూ లేదు. పైగా కుల్లిపోయి మిక్కిలి కంపు కొడుతూ ఉంది. అటువంటి ఎముకను కుక్క ప్రీతితో నములుతూ ఉంది. ఆ పక్కకు దేవేంద్రుడు వచ్చి నిలిచిన కూడా ఆ కుక్కకు సిగ్గు బిడియము మానము ఉండదు కదా. వేయేలా నీచ జంతువు తానొక వస్తువును తీసుకొనుటకే ప్రయత్నించును కానీ అది ఎంత తుచ్చముగా నుండినను కుక్కదానిని లెక్క చేయదు కదా. మూర్ఖులకు మౌనమే ఒక భూషణము లాంటిది. వారు మాటలాడకుండా ఉండడమే ఉత్తమం. జలమునగ్నిఛత్రమున చండమయోకుని దండతాడనంబుల వృషగార్ధభంబులను పొల్పగుమత్త కరీంద్రమును శృణిను చెలగెడు రోగమౌషధము చే విషముంతగు మంత్రయుక్తి.
1: ఇంతవరకు మీరు శ్రీ గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించిన కొన్ని మహితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:48 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇదొక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
2: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్లో సర్వీస్ చేసేవాళ్ళు, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే, మీరు మనసుతో చూసేది నర్సులు. ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కి ఖర్చు పెడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
0: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा. प्रशासनेन उक्तं यत् नीट प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणे तदनुबद्ध विषयेषु च संसदि चर्चायै प्रशासनं सज्जमस्ति. ह्यः नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् केन्द्रीय मन्त्री जितेन्द्र सिंहः लोकसभायां विपक्षनेतारं राहुल गांधिनम् आरोपितवान् यत् प्रशासनस्य आश्वासनस्य अनन्तरमपि सः नीट विषयक चर्चायाः स्वपूर्वामाग्रहात् निवृत्तः.
1: सरकार संसद में न केवल इस विषय को लेकर बल्कि इस विषय के साथ संबंधित अन्य सभी विषयों को विस्तृत चर्चा के लिए तैयार है. प्रधानमंत्री जी ने बहुत स्पष्ट कहा है कि नीट और पेपर लीक इत्यादि विषयों को लेकर के जो लोग भी जिम्मेवार हैं उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी और हम अपने बच्चों के साथ अन्याय नहीं होने देंगे.
0: पूर्वाहणे कांग्रेस दलस्य अध्यक्षः मल्लिकार्जुन खड़गे, राहुल गांधी, प्रियंका गांधी वाड्रा, अन्य दल सदस्याः नीट विषयक चर्चामाधृत्य प्रदर्शनम् अकुर्वन्. केन्द्रीय मंत्री जितेन्द्र सिंहः तथा केन्द्रीय गृह सचिवः गोविंद मोहनः लोककल्याण मार्गस्थते प्रदर्शनस्थले कांग्रेस नेतृभिः सह मेलनं कृतवन्तौ. तत्रैव संसदि विपक्ष सदस्यैः पुनः पुनः कृतैः व्यवधानैः लोकसभा राज्यसभा च नीट प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणं समेत्य विविध विषयेषु ह्यः आदिवसं यावत् स्थगिते अभवताम्. प्रधानमंत्री नरेन्द्र मोदी सद्यः एव जाते नीट परीक्षायाः प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणे संलग्न जनान् विरुध्य दृढ़ निग्रहं कर्तुं अथ राष्ट्रस्य यूनां हितस्य संरक्षणं च पुनः उद्घाटितवान्. असौ अवदत् यत् भविष्ये एतादृशानां घटनानां निवारणाय प्रशासनेन बहवः उपायाः क्रियमाणाः सन्ति. प्रधानमंत्री एतत् संसद भवन परिसरे राष्ट्रीय जनतांत्रिक संयुतेः मंगल मिलन इति नामना अपि प्रख्याते संसदीय दलीयोपवेशने उक्तवान्. वार्ताहरान् संसूचयन् संसदीय कार्यमंत्री किरण रिजिजुः अवदत् यत् उपवेशने प्रधानमंत्री देशव्यापिनां भावि परीक्षाणां प्रश्नपत्र अनधिकृत प्रकाशन निवारणाय सर्वेषां संबंधित पक्षाणां समन्वित प्रयत्नानां आवश्यकतां विशेषतया प्रतिपादितवान्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः इत्येषा भारत उत्तर मेसिडोनिया देशयोः आर्थिक सम्बन्धान् विस्तारयितुम् उक्तवती. उभयदेशीय उद्योगिनः व्यापारात् परं निवेश प्राविधिकी नवोन्मेषाधारित दीर्घकालिक सहकार्यं प्रवर्धयितुम् आग्रहम् अकरोत्. स्कोप्जे इत्यत्र भारत उत्तर मेसिडोनिया व्यापार मंचं संबोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अवदत् यत् भारतीय राष्ट्रपतेः उत्तर मेसिडोनिया देशस्य एषा प्रथमा यात्रा अस्ति या उभयदेशयोः संबंध सुदृढीकरणे भारतस्य दृढ़ प्रतिबद्धताम् द्योतयति. सा अवोचत् यत् वर्तमान व्यापारस्य परिमाणं तस्याः संभावनायाः अंशमात्रमेव प्रतिनिधित्वं करोति. अस्य दशकस्य अन्तपर्यन्तं द्वैपाक्षिक व्यापारं द्विगुणं भवितुं शक्यते इति विश्वासः अस्ति. भाजपेति दलं ह्यः लोकसभायाः विपक्षनेतुः राहुलगान्धिनः लोककल्याणमार्गे विरोधप्रदर्शनस्य निन्दाम् अकरोत्. तेन प्रदर्शिताचरणं पूर्णतया अशोभनीयं निन्दनीयं चेति वर्णितवान्. नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् भाजपेति दलस्य अध्यक्षः नितिननवीनः उक्तवान् यत् एषा घटना दुर्भाग्यपूर्णा अस्ति, भारतस्य राजनैतिक इतिहासे कृष्ण दिवसेति वर्णितवान्. विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अद्यारभ्य द्विदिवसीय फिलीपींस देशस्य यात्रायै मनीला इत्यत्र गमिष्यति. तत्र असौ आसियान इत्येतस्य अंतर्गतम् आयोजितेषु विदेशमंत्री स्तरीयोपवेशनेषु भागं ग्रहीष्यति इति वार्ताः.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7 గంటలు.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు కొన్ని సూచనలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలే. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ కె గోపికృష్ణ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:45 సినీ గీతాలు వింటారు సినీ రంజని కార్యక్రమంలో. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే పాటలు వింటారు. 10:00

నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. 5 గంటలకు అభిరుచి, 5 గంటల 30 నిమిషాలకు జానపద సంగీతం కార్యక్రమం, 5 గంటల 40 నిమిషాలకు సినీ రంజని, 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆరు గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు ప్రసార వివరాలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు పంట పొలాలు, 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటలకు అభిరుచి, 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష, 8 గంటల 30 నిమిషాలకు లలిత సంగీతం కార్యక్రమం, 8 గంటల 45 నిమిషాలకు హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ, 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు, 10 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం, 11 గంటలకు హిందీలో, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. ఇక 11 గంటల 10 నిమిషాలకు ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

0: ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన పురాతనమైన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
1: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपै నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం జీరో అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న మూడు రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయ వ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15 దాటి 35 సెకండ్లు.

ఈనాటి కార్యక్రమం ఓ బంగారు మాటతో ప్రారంభిద్దాం. చదువు అనేది సమాచారాన్ని నింపడం కాదు, వ్యక్తిత్వాన్ని నిర్మించడం అని అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. అనంతరం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
0: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462253344. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలకు గమనిక, ఈ నెల 23వ తేదీ గురువారం అంటే రేపు ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా, నడువులు తామరా, బురద పుల్లా,
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ప్రకటనలు విన్నారు శ్రోతలు. 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం, అంటే రేపు ఉదయం 8 గంటలకు వేదాంజ్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, గ్లకోమా, రెటీనా వంటి మొదలైన కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నుకల గారు తగిన సలహాలిస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలకు మరికొన్ని గమనికలు. ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గొరక సమస్యలు, బ్రోంకైటిస్, ఊపిరితిత్తులు నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.

అలాగే ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపిటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.

0: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా వినవచ్చు, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతినగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, ఇళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టీ సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు,
4: జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ
5: 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, ఈహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది.
6: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. ఫోన్ 253-999.
7: శ్రోతలకి నమస్కారం. ఈ రోజు మనం నెలలు నిండకుండానే కాన్పులు జరగడానికి కారణాలేంటి, ఏ విధంగా వాటిని ఆపగలము, ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడన్నా అంటే మొదటి కాన్పు కాని రెండో కాన్పు కాని నెలలు నిండకుండా అవుతే ఎట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడున్న ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి, డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం. అసలు ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా జరిగే కాన్పు అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అన్నది 40 వారాలు ఉంటుంది. ఎప్పుడైతే డెలివరీ 26 వారాల నుంచి 37 వారాల లోపల అవుతుందో, 24-26 వారాల నుంచి అనుకోండి, ఆ దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం. ప్రీటర్మ్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అవడం. చాలా కారణాల వల్ల అలా అవుతాయి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఆ బేబీ నెలలు నిండకుండా ఉంది కాబట్టి ఆ బేబీకి చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఈ నవజాత శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ అన్నది ఈ ప్రీటర్మ్ నెలలు నిండకుండా అవుతున్న డెలివరీల వల్లే చాలా ఎక్కువగా ఉంది. యూజువల్ గా ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల, ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్సే గాని ఆ ఇన్ఫెక్షన్ పైకెళ్లి మావికి తగిలి దాని కోరియో అమ్నియైటిస్ అంటాం దాని వల్లే కాని, లేదా మోర్ దెన్ వన్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కవలలు ఇద్దరు కాని ముగ్గురు కాని అది ఉంటే గర్భసంచి మీద బరువు ఎక్కువ అయిపోయి కూడా తొందరగా ప్రీటర్మ్ డెలివరీలే కాని, లేదా ఏదైనా కాంప్లికేషన్ బీపీ ఎక్కువయ్యి లేకపోతే హెవీగా బ్లీడింగ్ అయ్యి మేము ఆపలేని పరిస్థితుల్లో డెలివరీ చేసి రావడం, మావి ముందుకుండి బ్లీడింగ్ అయ్యి డెలివరీ చేయాల్సి రావడం, ఇట్లాంటి కారణాలు చాలా ఉంటాయి ప్రీటర్మ్ డెలివరీస్ కి. అంతేకాక ఒకవేళ గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ బై బర్త్, లోపల సెప్టమ్ ఉండడమే కాని చిన్న గర్భసంచి అంటే

0: మామూలుగా ఎట్లయితే మన ముక్కు రెండు పక్కల నుంచి వచ్చి మధ్యలో కలుస్తుందో సేమ్ అదే విధంగా గర్భసంచి కూడా రెండు పక్కలు రైట్ లెఫ్ట్ వచ్చి మధ్యలో కలిసి మధ్యలో క్యావిటీ కరిగిపోయి ఒక సింగిల్ క్యావిటీ లాగా ఒకటే క్యావిటీ లాగా వస్తుంది. అట్లా కాక అవి రెండు సెపరేట్ గా ఉన్నాయనుకోండి, వాటిని బైకార్నియేట్ యుట్రస్ అంటాం. అట్లాంటివి జన్మత అంటే కంజెనిటల్ గా గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నెలలు పూర్తిగా నిండడానికి, గర్భసంచి సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి నెలలు నిండకపోవచ్చు, పాప పెరగకపోవచ్చు, అట్లాంటిది అవుతుంది. అంతేకాక గర్భసంచి ముఖద్వారం వీక్ గా ఉండి, మసిల్స్ వీక్ గా ఉండి 5 నెలలు 6 నెలలు పడే దగ్గర సడన్ గా ఏమి నొప్పి లేకుండానే అది ఓపెన్ అయిపోయి ధమామని డెలివరీ అయిపోతుంది. దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఫస్ట్ డెలివరీలో కూడా రావచ్చు. ఇంకోసారి ఏమవుతుందంటే 1-2 నార్మల్ డెలివరీలు అవుతాయి, ఇండ్లలో దాయమ్మలు చేయడము లేకపోతే ఏదో మంత్రసానులు చేయడము, అప్పుడు గర్భసంచి ముఖద్వారం కట్ అయిపోయి వీక్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు దానికి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. 2-3 వాళ్ళు కడుపు నొప్పిలో 6 నెలలు 7 పడగానే టమామని డెలివరీ అయిపోతారు. సో ఇవన్నీ కూడా మనం నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడానికి కారణాలుగా చెప్పుకుంటున్నాం. సో ఈ ఇన్ఫెక్షన్సే కానీ ఇవన్నీ మాత్రము డాక్టర్ను సంప్రదించినప్పుడు, మొదటిసారి ఏదైనా ప్రీటర్మ్ డెలివరీ అయిందని వచ్చి చెప్తారు కదా ప్రెగ్నెంట్ కాగానే, అది ఎందుకయింది, బ్లీడింగ్ వల్ల, బీపీ వల్ల, ఫిట్స్ రావడం వల్ల డెలివరీ అయిపోయిందా, ఏమన్నా డయాబెటీస్ ఉండి డెలివరీ అయిపోయిందా, బాగా జ్వరం వచ్చేసి అట్లా డెలివరీ అయిందా, అవన్నీ హిస్టరీలో కనుక్కుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమీ లేదు, బాగానే ఉన్నాను, సడన్ గా 5వ నెలలో డెలివరీ అయిందన్నప్పుడు, గర్భిణీ లేనప్పుడు కూడా మనం గర్భసంచి ముఖద్వారం సైజు లెంత్ అదేమన్నా ఓపెన్ అవుతూ ఉందా, మూసుకొని ఉండాలి. అది ఒక మోర్ దెన్ 8 మిల్లీమీటర్లు గనక ఉంటే దానికి ఛాన్సెస్ మళ్లీ ఇదే విధంగా ప్రీటర్మ్ అవ్వచ్చు అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ముందు జాగ్రత్తగా మేము గర్భసంచికి కుట్లు అనేది వేసేసి 9వ నెల వచ్చేదాకా ఆ అమ్మాయికి రెస్ట్ ఇవ్వడము, తర్వాత హార్మోన్ సపోర్ట్ ఇవ్వడం అది చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ముందు ఒకసారి కనుక ప్రీటర్మ్ డెలివరీ అయిందంటే ప్రెగ్నెంట్ కాగానే డాక్టర్ను సంప్రదించి ఇవాల్యుయేషన్ చేసుకుని ఏంటి, ఏం కారణం వల్ల ముందు అలా అయింది అని కనుక్కుని దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి. తర్వాత ఇట్లాంటి వాళ్లకి కొంచెం ఎక్కువ రెస్ట్ ఇవ్వడం, స్పెషల్ గా ఏమైనా టెస్టులు అవసరం ఉంది, ఎక్స్ట్రా టెస్టులు, ఎక్కువ సార్లు అల్ట్రాసౌండ్ చేయడం రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఎందుకు 7వ నెలలో పిల్లలు బతుకుతారు, 8వ నెలలో బతకరు, ఇది అదంతా కాదు. అసలు మోస్ట్లీ లంగ్ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. లంగ్ మెచ్యూరిటీ ఏమవుతుందంటే యూజువల్ గా నెలల దగ్గరకు వస్తున్నప్పుడు లంగ్ మెచ్యూరే పాప 7వగానే ఓపెన్ అప్ అయిపోతాయి. అదే ముందు డెలివరీ అయిన వాళ్లలో లంగ్స్ అనేది ఒక సాలిడ్ గా ఉంటాయి, ఏడ్చినా కూడా అవి ఓపెన్ కావు. దాంట్లో ఒక సర్ఫాక్టెంట్ అని ఒక కెమికల్ తయారవుతూ ఉంటుంది లంగ్స్ లో ఉన్న ఆల్వియోల్ ని ఓపెన్ అప్ చేయడానికి. సో ఇప్పుడు ఈ ప్రీటర్మ్ డెలివరీ మనం యాంటిసిపేట్ చేస్తున్నామే అనుకోండి, చేసినప్పుడు ఆ పీడియాట్రిషియన్స్ ఇప్పుడు లంగ్స్ లోకి ఆ సర్ఫాక్టెంట్ ఇచ్చి కాపాడతారు. అది 8th month 30-34 weeks లో మనకు ఒకసారి ప్రీటర్మ్ డెలివరీ అయింది అంటే మొదలే లంగ్ మెచ్యూరిటీకి స్టీరాయిడ్ కవరేజ్ ఇచ్చుకుంటాము, ప్రొజెస్ట్రాన్స్ ఇస్తాం. సో బేబీస్ కి ప్రీటర్మ్ ఉన్నప్పుడు ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళకి కన్వల్షన్స్ రావచ్చు, తర్వాత తొందరగా ఇన్ఫెక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది ఉండదు అప్పుడు. సో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల సెప్టిసీమియాలోకి వెళ్తారు. తర్వాత పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చి పేగుల్లో పొక్కలు పడడం, తర్వాత పర్ఫరేషన్స్ అయ్యి, అబ్స్ట్రక్షన్స్ అయ్యి పొట్టంతా ఉబ్బిపోయి కొన్నిసార్లు బ్లడ్ వామిటింగ్స్ చేసేసి చనిపోతూ ఉంటారు. ఒకసారి అయింది అంటే నెక్స్ట్ టైం డెలివరీ చేసుకునేటప్పుడు ఎక్కడైతే ఏ హాస్పిటల్లో అయితే మీకు మంచి పీడియాట్రిక్ కేర్ ఉంటుందో ఆ హాస్పిటల్లో డెలివరీలు కావాలి, లేకపోతే ఈసారి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటిప్పుడు మంచి పీడియాట్రిక్ అంటే పిల్లల డాక్టర్లు, నియోనేట్స్ పుట్టగానే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు స్పెషల్ గా ఉంటారు, ఆ వాళ్ల దగ్గర డెలివరీ అయితే ఆ బేబీస్ 600 గ్రాముల బేబీలు పుట్టినా కూడా సేవ్ చేశాం, మంచిగా పెరిగారు. 7 నెలల పిల్లలు, 1 కేజీ పిల్లలు, 900 గ్రామ్స్ పిల్లలు కూడా పెరిగి మంచిగైన వాళ్ళు ఎంతమందినో చూస్తాం. కాకపోతే వాళ్లకి గ్యారంటీగా నువ్వు 7వ నెలలో పుడితే బాగుంటుంది, 8వ నెల అయింది కాబట్టి మీరు పెరగారు అట్లా చెప్పడానికి లేదండి. ఏదైనా కూడా ఏ బేబీకైనా ప్రీటర్మ్ డెలివరీ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నేను సేవ్ చేయగలమని చెప్పడం కష్టం. కొన్ని సెంటర్లో, హయ్యర్ సెంటర్లో కంగారు ట్రీట్మెంట్ అని ఇస్తాం. ఇట్లా నెలలు నిండకుండా పుట్టిన వాళ్లకి ఆ బేబీని తల్లి బేర్ బాడీకి అంటే బట్ట లేకుండా ఆ తల్లి బాడీకి కట్టేస్తారు. కట్టేసి రోజు ఉంచి ఆ బేబీకి ఫీడింగ్ ఎంతసేపు ఇచ్చినా అవన్నీ చేసి ఎంతసేపు 24 గంటలు బేబీ తల్లి ఛాతీ మీదే ఉంటది అన్నమాట. అయితే తల్లి వేడికి ఆ బేబీ గ్రోత్ అనేది, దాన్ని కంగారు మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంట, అది చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. సో ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇంకా నిజామాబాద్ లో ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. హైదరాబాద్ లో చాలా సెంటర్స్ లో కంగారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్పెషల్ గా వార్డ్ ఆ తల్లి రోజు ఫ్రెష్ గా స్నానం చేసుకుని శుభ్రంగా ఉండి కట్టుకుని పైనుంచి బట్టలు వేసుకుంటది అనమాట. పాపను కోతులు తల్లికి పట్టుకుంటారు. ఇప్పుడు కంగారుస్ కూడా పొట్టలో ఓ సంచిలో వేసుకుని తిరుగుతాయి కదా బేబీని, అందుకని కంగారు ట్రీట్మెంట్ అంటే చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. బేబీస్ మైండ్ సెట్, వాళ్ల గ్రోత్ అవన్నీ కూడా ఉంది. ఈ ప్రీటర్మ్ బేబీస్ లో కొంచెము కంటి రెటీనా డెవలప్ సరిగ్గా కాదు, రెటినోపతి ఉంటుంది. అది ఆక్సిజన్ ఇస్తూ ఉంటాం కదా, ఆక్సిజన్ ఇవ్వడం వల్ల రెటీనా పాడవుతుంది. దానికి కూడా స్పెషల్ గా టెస్టులు చేస్తారు. వాళ్ళకి కంటి చూపులో చాలా మందికి ప్రాబ్లమ్స్, ఇంత చిన్న ఏజ్ 600-900 grams బేబీని సర్వైవ్ చేసినప్పుడు ఆ బేబీ ఐస్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మైండ్ డెవలప్మెంట్ ఛాన్సెస్, ఏది కూడా మనం గ్యారంటీగా చెప్పలేము 100% బాగుంటారని. తర్వాత వాళ్ళ కన్వల్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్. సో ఇవన్నీ మనం బేబీ పుట్టిన తర్వాత బాధపడే బదులు ఆ ప్రీటర్మ్ డెలివరీ కాకుండా మనం చూసుకో 90% ఛాయశక్తిలా మేము చేస్తూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, సడన్ గా బ్లీడింగ్ అవడమే గాని, ఫిట్స్ రావడమే గాని, హెవీగా బీపీ కంట్రోల్ కాకపోవడమే గాని మేము డెలివరీ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు తల్లిని కాపాడడానికి అటువంటిప్పుడు నియోనేటల్ కేర్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఇచ్చే కేర్ ఎక్కడైతే మంచిగా ఉంటుందో ఆ సెంటర్స్ లో డెలివరీ చేస్తే వెంటనే వాళ్ళు అవసరం ఉంటే వెంటిలేటరే గాని, సిప్యాప్ అంటారు, ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఉన్న సెంటర్స్ లో డెలివరీ కావాలి వాళ్ళు. ఈ ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అయ్యేదాన్ని మనం ఆపగలమా అని కొందరు అడగొచ్చు. 37 వీక్స్ లోపల మనము ఆపాలని ప్రయత్నం చేయొచ్చు, కాకపోతే గ్యారంటీగా మేము చెప్పలేము. మేము ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యూట్రస్ ని ఎట్లా, ప్రీటర్మ్ లేబర్ ఎట్లా అంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి, కొంచెం వాటరీ డిశ్చార్జ్ లేకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటది, దాంతోపాటు ముఖ ద్వారా తెరుచుకుంటూ ఉంటది. అది బాగా తెరుచుకున్న టైంలో మేమేం చేయలేము. జస్ట్ బిగినింగ్ లో ఉంటే మాత్రం రెస్ట్ ఇచ్చి మేము కొన్ని మెడిసిన్స్ ద్వారా ఆ యుటరస్ ను, ఆ గర్భసంచి ఏదైతే పెయిన్స్ తీసుకుంటుందో దాన్ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆ తర్వాత బేబీకి మెదడు అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రేపు ఫ్యూచర్ లో ఏమీ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మెగ్నీషియం సల్ఫేట్ అని ఇస్తారు, అది కూడా న్యూరో ప్రొటెక్టివ్ లాగా ఇస్తూ ఉంటాం. గ్యారంటీ చెప్పలేము, కాకపోతే కొన్ని స్టీరాయిడ్స్ ఇస్తాం కాబట్టి ఆ స్టీరాయిడ్ కవరేజ్ ఇచ్చి ఒక 24 గంటలన్నా ఉంటే బేబీ లంగ్ మెచ్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆ 24 గంటలు పోస్ట్ పోన్ చేసుకోవడానికి మేము ఐవి సెలైన్ లో కొన్ని మెడిసిన్ యాడ్ చేసి కంటిన్యూ చేస్తాం. కొంచెం అది అయిందా అది ఓకే, లేకపోతే మేమేం చేయలేని పరిస్థితిలో డెలివరీ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రీటర్మ్ డెలివరీని ఆపడం అనేది 100% గ్యారంటీ ఎవరు చెప్పలేరు. అసలు మాకు ఎట్లా తెలియాలి, ఇట్లా నేను ఇవన్నీ చెప్పాను విన్నారు, కొంచెం నడుము నొప్పిలు వచ్చినా కూడా టెన్షన్ పడిపోయి నాకు డెలివరీ అయిపోతుందేమో అనుకోవడం, ఇంట్లో వాళ్ళందరినీ ఆగం పట్టించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎట్లా తెలియాలి మనకు, ఏ విధంగా నాకు తెలుసు నెలలు నిండకుండా డెలివరీ అవుతున్నాను అని అమ్మాయిలకి డౌట్ రావచ్చు. ఇది ఏంటంటే పొట్ట టైట్ కావడం, అది నడుములోంచి తొడల్లోకి ఆ నొప్పి రావడం, కొంచెం వాటరీ డిశ్చార్జ్, ఆ టైట్నెస్, పాప కదలకుండా అక్షణం గట్టిగా అయిపోయి మళ్లీ కొంచెం రిలాక్స్ అవడం, మామూలుగా అవుతుంది అట్లా అయి రిలాక్స్ అవుతుంటది. ఈ లేబర్ లో సెట్ అయినప్పుడు మాత్రం కంటిన్యూస్ గా పెయిన్స్ ఎగ్జాక్ట్ గా ఇంటర్వెల్స్ లో ఒక 15 నిమిషాలకు ఒకసారి టైట్ అయిపోయి మళ్లీ ఏదో ఇబ్బందికరంగా అనిపించి మళ్లీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్లీ అట్లా రావడం కరెక్ట్ గా టైం ప్రకారం వస్తుంది అంటే ఏంటనే డాక్టర్ ని సంప్రదించి ఏదో విధంగా ఆ లేబర్ ను ఆపించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దాని క్రాంప్స్ లాగా ఉంది, డల్ పెయిన్, అయితే ఏదైనా స్ట్రెస్ వల్ల గొడవలే పడ్డావు, బ్యాడ్ ఇన్సిడెంట్ విన్నావు, మరి అట్లా డెలివరీ కావచ్చా అని కొందరికి అనుమానం. ఈ స్ట్రెస్ వల్ల లేబర్ లో సెట్ అవ్వరు. ఎవరైనా ఇంట్లో చనిపోయినా ఉద్యోగం పోయినా ఈ టెన్షన్ ఉంటే లాంగ్ స్ట్రెస్, ఎన్నో రోజుల నుంచి అట్లా ఏదో ఇప్పుడే విన్న మాట కాకుండా కంటిన్యూస్ గా అమ్మాయి మెదడులో ఏదో ఒక రకమైన బాధ, హస్బెండ్ వల్లనే కాని, ఇన్లాస్ వల్లనే కాని, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వల్లనే కాని, ఏదన్నా ఒక రకమైన బాధ ఎప్పటికీ ఉన్నదనుకోండి, దానివల్ల ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం మామూలుగా గర్భిణీ స్త్రీలకి ఎందుకు ప్రశాంతంగా ఉండమంటాము, ఎందుకు ఏవి టెన్షన్ తీసుకోవద్దంటాము, ఇది కారణం. ఎందుకంటే వాళ్ళకి పాపలు కూడా అదే విధంగా వచ్చేది, ఇట్స్ ప్రూవెన్. మనం అభిమన్యుని కథ విన్నాం కదా. సో అట్లాగే ఈ తల్లిల టెన్షన్ కూడా పిల్లల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే కాకుండా ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ప్రీటర్మ్ లేబర్ ను ఆపొచ్చు. టెన్షన్ లేకుండా మెడిటేషన్ చేసి ప్రశాంతంగా ఏదో మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించి భార్యను అంత ఇబ్బంది పెట్టకుండా భర్తలు కాని అత్త వాళ్లు కాని అమ్మాయిని ప్రశాంతంగా ఉంచితే ఈ ప్రీటర్మ్ డెలివరీ ఆపే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఇంటి కుటుంబ సభ్యులు కాని భర్త ఏని వీళ్ళందరూ కూడా అమ్మాయికి సహకరించి ఈ ప్రీటర్మ్ లేబర్ ని ఆపితే మంచి బేబీస్ పుడతారు, నెలలు నిండిన పిల్లలు, ఇంట్లో ఆనందం కూడా అంత బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, ఇళ్లనొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టీ సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు, జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, టీహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రమాదేవి ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. 253999. ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: ఇంతవరకు మీరు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
9: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
11: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253444.

ప్రకటనలు విన్నారు శ్రోతలు. ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. భారత జాతీయ పతాకం ప్రతి భారతీయుని హృదయంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఇది మన దేశానికి ప్రతీకగా నిలవడమే కాకుండా 1947లో మన దేశానికి మరియు అందులో నివసిస్తున్న ప్రజలందరికీ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రాన్ని అందించింది. జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా మనం మన జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని, దాని ప్రాముఖ్యతను స్మరించుకుంటాము. దానికి హృదయపూర్వకంగా వందనం, గౌరవం మరియు మర్యాదను అర్పిస్తాము. అలాగే భారతీయ సంస్కృతులు మరియు సంప్రదాయాలను మన కొత్త తరాలకు అందిస్తాము.

0: పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ పతాకాన్ని 1947 సంవత్సరం జూలై 22వ తేదీన జరిగిన ఒక సమావేశంలో భారత రాజ్యాంగ సభ మొదటిసారిగా ఆమోదించింది. అందుకే 1947 నుండి ప్రతి సంవత్సరం జూలై 22వ తేదీన అంటే ఈ రోజున భారతదేశం అంతటా దీనిని భారత జాతీయ పతాక స్వీకరణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మరి ఇలా ఈ రోజున మనం భారత జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అనంతరం స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి ఇదే పతాకం భారతదేశ గర్వకారణంగా ఎగురుతోంది.

మన జాతీయ పతాకంలోని కాషాయ రంగు ధైర్యాన్ని త్యాగాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు శాంతి సత్యానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు అభివృద్ధి సస్యశ్యామలతను తెలియజేస్తుంది. మధ్యలోని అశోక చక్రంలోని 24 ఆకులు ధర్మం న్యాయం నిరంతర ప్రగతికి

ప్రతీకగా నిలుస్తాయి. మన జాతీయ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల ఐక్యత, గౌరవం, దేశభక్తికి ప్రతీక. ఈ సందర్భంగా మనమందరం జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ దేశాభివృద్ధికి మనవంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. జై హింద్, వందే మాతరం.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్ ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్ టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ రోహిత్ గారు, ఇప్పుడు మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ మనం సమాన స్థాయిలో చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే మహిళల్లో ఈ క్యాన్సర్ వ్యాధులు రావడానికి కారణాలు ఏమిటి, అలాగే కేవలం మహిళలకు మాత్రమే వచ్చే క్యాన్సర్ వ్యాధులు ఏమున్నాయి?
3: జనరల్గా ఈ మధ్యలో ఆడవాళ్ళలో మగవాళ్ళలో క్యాన్సర్ చాలా ఎక్కువైపోయాయండి. సో ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్. తర్వాత ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం, అది రెండో మోస్ట్ కామన్ క్యాన్సర్. సో ఆడవాళ్ళలో వచ్చేది రొమ్ము క్యాన్సర్, ఇంకా గర్భాశయ క్యాన్సర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి
2: అన్నమాట. ఈ రెండు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: సో మనం ప్రస్తుతం గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనుకుందాం. సో దానికి కారణం ఏంటంటే హెచ్పివి వైరస్ అని ఉంటుంది. సో ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ గర్భాశయ క్యాన్సర్, ముఖద్వారం క్యాన్సర్లు ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల అలానే సంవత్సరాలు తడబడి అక్కడే ఉండిపోయి మన అక్కడున్న సెల్స్లో చేంజెస్ అయ్యి అది క్యాన్సర్గా చేంజ్ అవుతుందండి. సో అది మోస్ట్ కామన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే ఉంటుంది, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మన మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్ అంటాం, సో అది కూడా చూడొచ్చు. సో ఆడవాళ్ళలో ఏమో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వస్తుంది, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్ వస్తాయి. అది
2: దీన్ని ఏ విధంగా మనం గుర్తించే అవకాశం ఉంది?
3: సో జనరల్గా ఆడవాళ్లకు ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయండి. జనరల్గా వాళ్ళు 35-40 ఇయర్స్ మధ్యలో 30-50 ఇయర్స్ మధ్యలో ఈ క్యాన్సర్ వస్తుంది. సో నెల

0: వ్యాధి నివారణకు ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది.
1: ఎగ్జాక్ట్లీ అండి, మనం మొదటి దశలో గుర్తిస్తే సర్జరీ వల్ల మనకు ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అదే మనకు లేట్ దశలో గుర్తిస్తే, ఒకవేళ చివరి దశలో కానీ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ అంటే అందులో గుర్తిస్తే రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది, కీమోథెరపీ అండ్ విత్ రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఏంటంటే ట్రీట్మెంట్ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి, ఆప్షన్ సర్వైవల్ రేట్ కానీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కానీ చాలా మెరుగుగా ఉంటాయి, పేషెంట్కి కూడా కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. అదే మనం లేట్ స్టేజ్కి వచ్చేసరికి ట్రీట్మెంట్తో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో అవన్నీ ఉంటాయండి. అట్లా
0: ఇందాక మీరు చెప్పారు అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని, అంటే ప్రతి మహిళలో ఇలాగే ఉండే అవకాశం ఉంటుందా, వ్యక్తిని బట్టి మారే అవకాశం ఏమైనా ఉంటుంది?
1: లేదండి, అది వ్యక్తిని బట్టే మారే అవకాశం ఉంటుంది. ఒకరికి ఏమో కొంచెం తెల్లబట్ట అవుతుంది, ఒకరికి కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది. సో ఒకరికి వెన్నుపూసలో కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంది, కింద పొట్ట భాగం కింద భాగంలో నొప్పి రావడం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి. కానీ మోర్ ఆర్ లెస్ మనకి ఇవే సింటమ్స్ ఉంటాయి. సో ఈ సింటమ్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్.
0: డాక్టర్ రోహిత్ గారు, మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు ఏ విధంగా ఉంటాయి?
1: సో మనకు నిర్ధారించడానికి మనం ఒకసారి 30 సంవత్సరాలు దాటిన తర్వాత, సో ప్రతి మహిళ ఈ హెచ్పీవీ అనే వైరస్ వల్లనే మనకి క్యాన్సర్ జనరల్గా వస్తుంది అన్నమాట. సో మనకు ఈ క్యాన్సర్ రాకముందే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలండి. అంటే ప్రతి మహిళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మేర్ అని టెస్ట్ ఉంటుంది, ప్లస్ హెచ్పీవీ టెస్టింగ్ అని టెస్ట్ ఉంటుంది. సో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఏం సింటమ్స్ లేకపోయినా ఈ టెస్ట్ చేయించుకోవాలి. సో ఎందుకంటే వెరీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే సింపుల్ సర్జరీతోనే అది క్యూర్ అయిపోతుంది. సో అందుకే స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. అండ్ ఆల్సో ఈ హెచ్పీవీ వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ పెంచుకోవాలండి, అవగాహన పెంచుకోవాలి. సో ఈ హెచ్పీవీ వైరస్ ఈ క్యాన్సర్ని మనం ఒక వ్యాక్సినేషన్ సింపుల్ వ్యాక్సినేషన్తో ప్రివెంట్ చేయొచ్చు. సో అంత పెద్ద వ్యాధిని చిన్నప్పుడే ఒక వ్యాక్సినేషన్ ఇస్తే ఎలా ప్రివెంట్ అవుతుందో మనం అలా ప్రివెంట్ చేస్తే మనం ఈ క్యాన్సర్తో చాలా బెటర్గా ఫైట్ చేసిన వాళ్ళు అవుతాం. సో మనకి ఈ హెచ్పీ వ్యాక్సినేషన్ మీద అవేర్నెస్ పెంచుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది అంటే 9 నుంచి 14 సంవత్సరాల ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ 2 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అదే 14 సంవత్సరాలు దాటిన తర్వాత 3 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకు 99% క్యాన్సర్ ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. సో జీవితంలో మనకి సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఇంత పెద్ద క్యాన్సర్ ఒక వ్యాక్సినేషన్ తో ప్రివెంట్ చేయొచ్చు అంటే, అది మొన్ననే మన గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మార్చ్ లో ఈ వ్యాక్సినేషన్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు.
0: గవర్నమెంట్ హాస్పిటల్లోను ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు అంటే అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది.
1: అవునండి, 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అది చాలా మంచి ఇనిషియేటివ్. మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారండి, అదే హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్. సో అరౌండ్ 14 సంవత్సరాల వయసు గడ ఆడపిల్లలకి హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. సో నార్మల్లీ అది 8,000 to 10,000 కాస్ట్ ఉంటుంది ఒక డోస్. సో అది ఫ్రీగా ఇవ్వడం అంటే చాలా మంచి ఇనిషియేటివ్, అది అందరు యూటిలైజ్ చేసుకోవాలి. సో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ సెంటర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇస్తారు.
0: ఇప్పుడు ఆ దశలో తీసుకునే అమ్మాయిలు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: సో అది మనకి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు, కానీ 26 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు 45 సంవత్సరాల వరకు. కానీ అది ఎంతగా పనిచేస్తుందో మనకు అంత లిటరేచర్ లేదు అనమాట. సో మనం ఏదైనా 26 సంవత్సరాల ముందు పెళ్లి కాకముందు తీసుకుంటేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది.
0: ఓకే, ఇప్పుడు నిజామాబాద్లో మనకి ఎంతవరకు అందుబాటులో ఉంది ఈ వ్యాక్సినేషన్?
1: అందుబాటులో ఉందండి, మన ప్రైవేట్లో అది అందుబాటులో ఉంటుంది, ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. బట్ గవర్నమెంట్ సెంటర్స్లో మనం రిజిస్టర్ చేసుకుంటేనే మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎట్లా అయితే మనం చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్స్ తప్పకుండా ఎలా వేస్తామో, మనకు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ అలాగే తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి క్యాన్సర్స్ మనం
0: రాకుండా
1: ఎక్కువగా ఉంటుంది.
0: డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏంటంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆడపిల్లలకు క్యాన్సర్ వ్యాధులు ఏవైనా సోకే అవకాశం ఏమైనా ఉంటుందా, అంటే పెళ్లి కాని అమ్మాయిలకు?
1: జనరల్గా అంటే ఒక 30 ఇయర్స్ పెళ్లి కాకముందు కూడా క్యాన్సర్స్ వస్తాయండి. కొంచెం యంగ్ వయసులో బ్లడ్ క్యాన్సర్ రావడం, బోన్ క్యాన్సర్స్ రావడం ఎక్కువగా ఉంటాయి. సో పెళ్ళైన తర్వాత 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ రావడము, గర్భాశయ ముఖద్వారం గర్భాశయ క్యాన్సర్ రావడం ఇవి జనరల్గా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటాయి. కాకపోతే యుక్త వయసులో క్యాన్సర్లు వచ్చిన వల్ల ఖచ్చితంగా మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించాల్సి వస్తుంది. జెనెటిక్ టెస్టింగ్ ఎందుకంటే అది ఫ్యామిలీ

0: లో వంశ పారపర్యంగా కూడా రావచ్చు. సో అలా వస్తుంది కాబట్టి మనం అట్లాంటి క్యాన్సర్స్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుని వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: ఇప్పుడు నిజామాబాద్లో ఎలాంటి క్యాన్సర్ వ్యాధులకు వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి?
0: నిజామాబాద్లో అన్ని రకాల క్యాన్సర్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. అండ్ ఆల్సో మనకు క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కూడా మన ప్రూడెన్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. సో ప్రజలందరూ ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అని అన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఆరోగ్యశ్రీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: మీ అనుభవాన్ని బట్టి వ్యాధి నివారణ అనేది ఏ శాతంలో ఉంది ఈ మధ్య కాలంలో?
0: ఈ మధ్య కాలంలో ప్రజలకు అవగాహన పెరుగుతుందండి. సో మనం క్యాన్సర్లో అర్లీ స్టేజ్గా డయాగ్నోస్ అవుతున్నాయి. సో దానికి మనం సర్జరీ కూడా బెటర్గా చేయవచ్చు, దానికి క్యూర్ రేట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో అదే మనకు లేట్గా వస్తే అన్నీ డిఫికల్ట్గానే ఉంటాయి, పేషెంట్స్కి డిఫికల్ట్గానే ఉంటాయి, యాజ్ అ డాక్టర్స్ మాకు కూడా డిఫికల్ట్గానే ఉంటాయి, అందరికీ డిఫికల్ట్గానే ఉంటాయి. మన జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి. సో మనకు కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయొచ్చు, అంటే క్యాన్సర్ ముందుగానే మనం టెస్ట్ చేసుకోవచ్చు, అది రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది అందరు, దాని మీద అవగాహన పెంచుకోండి. అండ్ కొన్ని క్యాన్సర్ వ్యాక్సినేషన్స్తో ప్రివెంట్ అవుతాయి, సో అది కూడా అవగాహన పెంచుకోవాలి. సో అండ్ ఆల్సో మన బాడీ ఇచ్చిన వార్నింగ్ సైన్స్ని మనం గ్రహించాలి, గమనిస్తూ ఉండాలి. గమనించి ఏదైనా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అవన్నీ చేస్తే అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి.
1: అది బాగుంది డాక్టర్ రోహిత్ గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధుల రకాలు, అందులో ముఖ్యంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రావడానికి కారణం ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, గుర్తించడానికి ఎలాంటి వైద్య విధానాన్ని మనం అవలంబించి దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బడిపంతులు సినిమా నుంచి ఈ పాట.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: several measures to prevent such incidents. Mr. Modi said this while addressing the National Democratic Alliance NDA Parliamentary Party meeting, now also known as Mangal Milan, at the Parliament House complex yesterday. Meanwhile, the government has said it is ready to hold discussion in Parliament on NEET paper leak case and other related issues. Talking to media in New Delhi last evening, Union Minister Jitendra Singh accused the leader of opposition in Lok Sabha, Rahul Gandhi, of deviating from his earlier demand of having the discussion over NEET related issues despite government assurance.
1: It was conveyed that on behalf of the government, I could assure Rahul Gandhi ji that government is ready to have a detailed discussion on NEET related agitation, protest, also on all the other issues related to NEET. When I went back to Rahul ji with this message, he said no, but I also want the resignation of the education minister. Then I politely tried to submit before him. I said, look here, this is not done, because just a few minutes back you told me that if I got the assurance from the government, you would call off your dharna immediately, but now you're saying no.
0: Earlier in the day, Congress President Mallikarjun Kharge, Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi Vadra, along with other party members, staged a protest demanding discussion on the NEET issue. Later, Delhi police released all opposition leaders, including senior Congress leaders Rahul Gandhi, Priyanka Gandhi Vadra and Samajwadi Party chief Akhilesh Yadav, after they were detained from the protest site near Lok Kalyan Marg. Union Health Minister J.P. Nadda visited Dr. Ram Manohar Lohia Hospital in New Delhi yesterday and reviewed the condition of those injured during yesterday's protest in the national capital over the alleged NEET UG exam paper leak. The minister also held a meeting with the doctors at the hospital. Mr. Nadda also visited Lady Harding Medical College and Hospital and met the injured protesters who are admitted there. Union Education Minister Dharmendra Pradhan has accused the Congress and the leader of the opposition in Lok Sabha, Rahul Gandhi, of using students as political tools to create disruption during the monsoon session of Parliament. In a social media post, Mr. Pradhan stated that Mr. Gandhi and other Congress leaders staged a protest outside the Prime Minister's residence, causing inconvenience to the public and disregarding established security protocols. Mr. Pradhan added that even after the government conveyed its readiness for a comprehensive discussion on the NEET issue, the Congress chose political spectacle over democratic debate. The French Parliament has passed a landmark bill barring children under the age of 15 from using social media platforms. We have a report.
2: The measure will make France the first country in the European Union to approve a blanket ban on social media as concerns grow worldwide over the harmful effects of digital content on kids. The ban will not cover access to online encyclopedias, educational or scientific directories. President Emmanuel Macron, who championed the ban as a signature initiative of his second term, called Parliament's approval a major step forward. The French leader has pushed for the ban to come into effect by September, ahead of the new school year. However, a review to determine whether it complies with the French constitution could delay its implementation. A growing number of countries are taking steps to restrict social media access amid multiplying warnings over its harmful effects on children. Komati Parikh, Akashwani News, Delhi.
0: India has delivered relief materials, including food items and family tents, to Afghanistan's National Disaster Management Authority to support the affected communities in the wake of the floods in Nuristan. In a social media post, External Affairs Ministry said, India stands with the Afghan people at this difficult time. On to sports. In China Open Badminton, PV Sindhu will take on compatriot Unnati Huda, and Lakshya Sen will get his men's singles campaign underway today. Ayush Shetty will take on Alvi Farhan in the singles opening round today. Men's doubles pair M.R. Arjun and Hariharan Amsa Karunan. Mixed doubles pair Rohan Kapoor, Rutvika Shivani Gadde and Tanisha Krasto Dhruv Kapila will also be in action today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
3: Thank you, Anuja. The dailies have covered the Prime Minister's call to the NDA MPs to reach out to youth and dispel their fears of any future occurrence of an exam paper leak. The Indian Express, quoting the Prime Minister, says, "Future of youth is beyond politics, calls for foolproof and timely exams." Quoting the Home Ministry, the Times of India states, 50% quota for ex-Agniveers in Central Armed Police Forces, Assam Rifles posts. India soon to get first dengue vaccine for people aged 4 to 60 years, informs the Statesman. An op-ed in the Tribune writes on how India's private sector has entered an exciting phase with Skyroots Aerospace launching Vikram 1 rocket. Condemning the attack on commercial vessel, Russian envoy summoned over killing of four Indians, writes the Economic Times. A headline in Hindustan Times writes, AI to drive planning audits, fraud detection under Viksit Bharat G. Ramji, humans to take final call. And finally, Financial Express mentions about a QS survey declaring Delhi the most affordable for students in the world, doing well on employer demand as well. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu calls for significant expansion of economic engagement between India and North Macedonia, urges businesses from both countries to move beyond trade and build long-term partnerships. India to host three-day meeting of BRICS health ministers in Chandigarh beginning today. Indian Navy to commission indigenous anti-submarine warfare shallow watercraft INS Malwan at Karwar in Karnataka today. Uttar Pradesh Cabinet approves scheme to provide free scooty to meritorious female students of the state. India reaffirms its commitment to rule-based multilateral trading system at WTO Trade Policy Review in Geneva. And PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు విందాం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించే కొన్ని సలహాలు సూచనలు.
5: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్, సెల్ 8019999990.
7: ప్రతి సోమవారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు అందిస్తున్నటువంటి చక్కటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారు. వారిని అడిగి మనం ఈ గుండె వ్యాధికి కారణాలేంటి, ముఖ్యంగా బీపీ ఎందుకు వస్తుంది, ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇది ఎవరికి రావచ్చు, వస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
8: నమస్కారం సార్. శ్రోతలందరికీ శుభోదయం.
7: డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించినటువంటి జబ్బులో చూసినట్టయితే ప్రధానంగా ఈ హైపర్ టెన్షన్ అంటాం. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి?
8: ఓకే సార్. హైపర్ టెన్షన్ అంటే కామన్ లాంగ్వేజ్లో బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్, తెలుగులో చెప్పాలంటే రక్త పీడనం అంటారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో సిటీలలో చూసే ప్రాబ్లం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్గా జరిగిన పరిశోధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో మోర్ దెన్ 30% ఆఫ్ పాపులేషన్ అంటే 30% ప్రజలకు బీపీ ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అందుకే దీని యొక్క లక్షణాలు, దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చే పరిణామాలు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి మొదట లక్షణాలు ఏమీ ఉండవు, సింప్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు అంటే మెల్లిమెల్లిగా బాడీ అనేది అడాప్ట్ అవుతుంటుంది. బీపీ పెరిగిన కొద్దీ బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకేసారి 180 క్రాస్ అవ్వడం కానీ 200 క్రాస్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు మొదటగా తల తిప్పినట్లు అవ్వడము, కొంచెం తల వెనక భాగంలో తల నొచ్చినట్లు ఉండడము, బాగా అలసిపోయినట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, కొందరికి ముస దమ్ము అంటారు కదా, దమ్ము రావడం కానీ, కొంచెం కళ్ళు మబ్బుగా కనబడడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ బీపీ ఉన్న వాళ్లకు కనబడే లక్షణాలు. చాలామంది 50% మందికి మొదట మాత్రం ఎలాంటి లక్షణాలు అనేవి కనబడవు.
7: బాగుంది. అయితే మనం ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకుందాం సార్, మరి ఈ లక్షణాలు కనబడిన తర్వాత దీని పరిణామాలు ఎట్లుంటాయండి?
8: గుడ్ క్వశ్చన్. బీపీ అనేది ముందుగా తెలుసుకోవడం అనేది ఎలా అంటే, అది లక్షణాలు లేకన్నా ముందే తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు కానీ 1 ఇయర్కి కానీ కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో

0: కానీ క్లినిక్స్లో కానీ బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ సిమ్టమ్స్ వచ్చేంత వరకు మనం ఆగితే అది చాలా విపరీత పరిణామాలు రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అది 4 అవయవాల మీద మనకు దాని పరిణామాలను చూపిస్తుంది. 1 బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఐస్. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఎక్కువ బీపీ చాలా రోజు ఉండడం వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ రావడము అంటే పారాలసిస్ రావడము జరగవచ్చు. హార్ట్కు హార్ట్లో బ్లాకేజెస్ రావడము, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, వాపులు రావడము, ఇది జరుగుతుంటుంది. కిడ్నీలో మొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, అంటే ప్రోటీన్స్ కిందికి రావడాన్ని కిడ్నీ అనేది జల్లెడబట్టినట్లు ఆపుతుంటుంది అన్నట్లు. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫిల్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ బయటకు వెళ్ళిపోయి వాపులు రావడము, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ అనేది పెరగడము, దానికి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్ రావడము అనేది జరుగుతుంటుంది. ఇంకొకటి కండ్ల మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కళ్ళు చీకట్లు కావడము, మబ్బుగా కనబడము, అలాగే మనం వదిలేస్తే చివరికి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ 4 అవయవాల మీద మన బీపీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మనము బీపీని ముందుగానే తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8019999990.
3: మోహన్ డాక్టర్ గారు, మీరు అంటూ ఇది చాలా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అంటే బీపీ పెరగడం వల్ల వచ్చేటువంటి నష్టాలలో ముందు బ్రెయిన్, తర్వాత హార్ట్, ఆ తర్వాత కిడ్నీస్, ఇంకా మనం ఊహించేది ఏంటంటే కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అని. కంటి మీద కంటి చూపు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, మరి ఒకవేళ ఈ యొక్క బీపీ అంటే హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు మన పెద్దలు, డాక్టర్స్ కూడా అదే అంటారు. ముందుగా మనము ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోవడం వల్ల బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మొదటనే మనం రాకుండా చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము, రోజు 30-45 మినిట్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మనకి ఏది కుదిరితే అది కంపల్సరీ 30-45 మినిట్స్ చేయడం వల్ల రక్తపీడనం పెరగకుండా చూసుకోవచ్చు. అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది. ఇంకొకటి బరువు పెరగడం, మనము ఆఫ్టర్ 40 ఇయర్స్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంటుంది. సో ఇది పెరగడం వల్ల కూడా బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు సమాజంలో ఉన్నది స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉండడము, నిద్రలేమి అనేది ముఖ్య కారణాలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నట్లు. సో సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడం వల్ల మనము వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు, బీపీ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
3: మోహన్ రెడ్డి గారు, శ్రోతలు గమనిస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏంటంటే మీరు ముందుగానే ఈ హైపర్ టెన్షన్ బారిన పడకూడదు అంటే ఎక్సర్సైజ్ చేయండి, అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటివి కానీ దాన్ని వదిలేయండి, అట్లాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి చక్కటి యోగా, మంచి స్లీప్ ఇట్లాంటి ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించలేదు, మనకు ఈ విషయాలు తెలియవు అనుకుందాం, ఒకవేళ ఇది వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే?
0: ఓకే, మనము ఇవన్నీ చేసినా కానీ చాలామందికి 40 ఇయర్స్ దాటిన వాళ్లకు, లేదా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉన్న వాళ్లకు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్, ఫాదరు, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వాళ్లకు ఉండడం కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాలు స్మోకింగ్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి,

0: అండ్ ఎక్కువగా పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మొదట స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్, అంటే స్టేజ్ 1 ప్రీ హైపర్ టెన్షన్, స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే 130 to 140 మధ్యలో ఉండేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు మనము మొదటగా మాట్లాడుకున్న ప్రివెంటరీ మెజర్స్, ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్ళకు, అది 130 to 140 ఉన్న వాళ్ళకు అది మేము సజెస్ట్ చేస్తుంటాము. 140 క్రాస్ అయిపోయింది, మనం ఏం చేసినా 140 క్రాస్ అయిపోయింది అంటే కంపల్సరీ టాబ్లెట్ అనేది వాడాలి. చాలామందికి ఉన్న అపనమ్మకం, అపోహ అనేది ఏంటంటే టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా అనేది. బీపీ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటి, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు అధికమైన స్ట్రెస్ వల్ల బీపీ పెరగడం వల్ల, అవి కంట్రోల్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రివెంటరీ మెజర్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి చేయడం వల్ల కంట్రోల్ ఉంటుంది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుందంటే, బీపీ టాబ్లెట్ వాడుతున్నాము ఇప్పుడు కంట్రోల్లో ఉంది ఆపొచ్చా అంటారు. అది టాబ్లెట్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అన్నట్లు. సో మనం టాబ్లెట్ ఆపేశాక 1-2 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, అంటే బాగుంది కదా అని చెప్పి ఆపడం జరుగుతుంటుంది. సో వాళ్ళకు బీపీ పెరగడము, మళ్ళీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, మనం మాట్లాడుకున్న పరిణామాలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. స్టేజ్ 2 హైపర్ టెన్షన్, మనం ఏదైతే బ్రెయిన్ మీద హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందో అది 160 క్రాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు 2 టాబ్లెట్స్ మొదటగా స్టార్ట్ చేస్తాము మనం. అంటే టాబ్లెట్లు ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మనకు, 1-3 టాబ్లెట్ల కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి తగ్గట్లు, కొందరికి ఉదయం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బీపీ, దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేస్తాం అన్నట్టు. 2 టాబ్లెట్స్ ఫస్ట్ 2 వారాలకు ఒకసారి చెకప్ చేస్తాము. టాబ్లెట్ పెట్టడం వల్ల మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు వచ్చారా లేదా, 130 కన్నా బీపీ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. కంట్రోల్ ఉందనుకో మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బీపీ 110 కన్నా లో అవుతుంది అనుకోండి, మేమే వాళ్ళకు డోసేజ్ అనేది తగ్గించడం కానీ టాబ్లెట్ తగ్గించడం కానీ మేమే సజెస్ట్ చేస్తుంటాం అన్నట్లు. అంటే మొదటగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా 2 వీక్స్కి రావడం కానీ 1 మంత్కి రావడం కానీ అనేది రెగ్యులర్గా అనేది మనము ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా స్టేజ్ 1 స్టేజ్ 2ని ఇలా ట్రీట్ చేస్తాం. ఒక్కోసారి 200 అబోవ్ రావడము, బాగా విపరీతమైన హెడ్ఏక్ రావడము ఉన్న వాళ్ళకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్ళకు గ్రాడ్యువల్గా బీపీని తగ్గించి మళ్ళీ టాబ్లెట్గా కన్వర్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8011999990.
3: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హై బీపీ వల్ల ఈ చక్కెర రావడం లాంటిది ఇట్లా జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి మాత్రం మనం ముందే అడ్మిట్ చేసుకుని
0: 200 బీపీ రావడము, సివియర్ హెడ్ఏక్ రావడము, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు చీకట్లు అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదకరమైన సూచనలు కనిపించిన వాళ్ళకి అడ్మిషన్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసి టాబ్లెట్గా పెడుతుంటాం అన్నట్లు. అంతే, ఇవన్నీ ఇది కామన్ కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించాలి. మీ పక్కనున్న వాళ్ళకు, నైబర్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, ఎవరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో, అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మెసేజ్ని పాస్ చేయడం అనేది చేసుకోవాలి. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
3: బాగుంది డాక్టర్ గారు. అయితే చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహా ఏంటి?
0: ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, బీపీ అనేది చాలా కామన్, మనము తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో. సో తెలుసుకున్నాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. సో ముఖ్యమైనగా ఏంటి అంటే, తొందరగా గుర్తుపట్టడము, దానికి రాకుండా కంట్రోల్గా ఉండే ప్రివెంటరీ మెజర్స్ అంటే హెల్దీ ఫుడ్, రెగ్యులర్ వాకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గియడము, స్మోకింగ్ తగ్గియడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, అనేవి చేస్తూ ఉండాలి. వీటి చేయడం వల్ల పెద్దగా బీపీ హై రావడము, దానివల్ల వచ్చే పరిణామాలను నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు హెల్త్ యాక్సెస్ ఉండని వాళ్ళు, లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొందరు నైబర్స్ కానీ, రైతులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, సో ఈ మెసేజ్ని పాస్ చేసి రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోమని శ్రోతలను కోరడం జరుగుతుంది.
3: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ బీపీ అంటే ఏమిటి, బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, బీపీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: ఇంతవరకు మీరు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
5: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సినీ రంజని సినీ గీతాలు విందాం. ముందుగా మహానటి సినిమా నుంచి ఈ పాట విందాం. పాడినవారు అనురాగ్ కుల్కర్ణి, శ్రేయా ఘోషల్.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం అలా మొదలైంది సినిమా నుంచి పాట. గానం నిత్యామీనన్, కళ్యాణి మాలిక్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. కార్యక్రమంలో చివరిగా విందాం కలుసుకోవాలనే సినిమా నుంచి పాట, గానం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంతటితో సినీ రంజనీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పటి సమయం 9 గంటలు.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రతి హృదయానికి ఒక రాగం, ప్రతి జ్ఞాపకానికి ఒక పాట, ప్రతి భావానికి ఒక స్వరం. ఆ మధుర అనుభూతులను మీ చెందుకు తీసుకువచ్చే మీ అభిమాన కార్యక్రమం హృదయ రాగాలు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో వింటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మరి మీ మనసుకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి పంపించండి. మరి ఫస్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు కర్ణాటక రాష్ట్రం అలగాపుర గ్రామం నుంచి, హునూరు తాలూకు చామరాజనగర్ జిల్లా నుంచి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు, మా కోసం దొరికితే దొంగలు చిత్రం నుంచి ఓ పాట వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో

0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

విరామానంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి తర్వాతి మెసేజ్ పంపించిన వారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ మండలం రేవన్పల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య బాబు. మరి వీరందరూ ఈరోజు దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా మా కోసం వాగ్దానం సినిమా నుంచి ఈ పాటను వినిపించండి అంటూ అడిగారు. మరి వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాటలు వింటున్నారు. శ్రోతలకు గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 10 గంటలకు దాశరథి కృష్ణమాచార్య గారి 101వ జయంతి సందర్భంగా సినీ గీత రుద్రవీణ దాశరథి ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం మరియు సహకారం మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సలివోజు కృష్ణ శరద్ బాబు గారు. శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం అండి. వీరు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దొర్నాల రేణుక, బాలాజీ, భద్రి, హరిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరు మాకోసం పూజా సినిమా నుంచి పాటను వినిపించండి. మరి ఈరోజు తెలంగాణ తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా మాకోసం ఈ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి వీరి కోసం విందాం పూజా సినిమా నుంచి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూ సౌండ్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు నిజామాబాద్ రిచ్పల్లి 7th బెటాలియన్ నుంచి అరవింద్, శ్రీజ, రిత్విక, శివాంచ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం జీన్ సినిమా నుంచి ఓ పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసుకుని హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ముఖాన్ మొటిమల హై బాల్, గజ్జా బొబ్బల హై బాల్, నడుగుల తామర హై బాల్, బుర్రద పుల్ల హై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 10 గంటలకు దాశరథి కృష్ణమాచార్య గారి 101వ జయంతి సందర్భంగా సినీ గీత రుద్రవీణ దాశరథి ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం మరియు సహకారం మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సలివోజు కృష్ణ శరద్బాబు గారు. మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి బర్కం నర్సయ్య, బంగారి శ్రీనివాస్, నర్సయ్య, కరుణాకర్, ఇంకా వారి మిత్రబృందం. మరి వీరందరూ అడుగుతున్నారు, మాకోసం శివ సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాటలు. తర్వాత మెసేజ్ పంపించిన వారు జక్రాన్పల్లి అర్గోల్ నుంచి ఆఫీసుద్దీన్, షాను, తబస్సుం, సాజిద్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మాకోసం సుస్వాగతం సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాటలు వింటున్నారు. తర్వాత మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ మాక్లూ నుంచి రాజేశ్వర్, ఇంకా దీపాలి. మరి వీరు కోరుతున్నారు మా కోసం పెళ్లి సందడి సినిమా నుంచి ఈ పాట వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం ఈ పాట.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: మరి కార్యక్రమంలో తర్వాత ఈ వాట్సాప్ సందేశం పంపించిన వారు బూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు. మరి వీరు అడుగుతున్నారు, మా కోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం ఈ పాట. దానికి ముందుగా విందాం ఒక ప్రకటన, ఆ ప్రకటన తర్వాత విందాం ఆ పాట.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతలు హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాటలు వింటున్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 10 గంటలకు దాశరథి కృష్ణమాచార్య గారి 101వ జయంతి సందర్భంగా సినీ గీత రుద్రవీణ దాశరథి ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం మరియు సహకారం మానంటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సలివూరు కృష్ణ శరద్ బాబు గారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: మరి కార్యక్రమంలో చివరిగా విందాం ప్రేమించుకుందాం రా సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించిన వారు కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట నుంచి మేర సంతోష్, నవదీప్, మయూరి, సత్తయ్య, కళావతి. మరి వీరి కోసం విందాం ఈ పాట.

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10 గంటలు. ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్య గారి 101వ జయంతి సందర్భంగా సినీ గీత రుద్రవీణ దాశరథి ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం మరియు సహకారం మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సలివోజు కృష్ణశరద్బాబు గారు.

0: తెలుగు పాటకు తేనె త్రాగించి తెలుగువారి గుండెల్లో అనుభూతుల జీగంట మ్రోగించిన కవిరత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. కవిగా దాశరథిలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన పరశురాముడు, మరో పక్కన పడుచుదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించారాయన. ఒకవైపున విప్లవ కవిత్వం, మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం. ఈరోజు దాశరథి గారి జయంతి సందర్భంగా ఇప్పుడు డాక్టర్ తిరునగరి శరత్చంద్ర గారి ప్రసంగం విందాం.
1: సినీ పాటల జలధి దాశరథి. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి తెలంగాణ నిగళాలు తెగతెంచి ఉద్యమ కవితావేశంతో ఉప్పెనలా విజృంభించి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన మాతృభూమిని కీర్తించి నవరసాలూరే సినిమా పాటలతో తెలుగు ప్రజలను అలరించిన మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. 1961 ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో విడుదలైన వాగ్దానం సినిమా కోసం నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా అనే పాటను మొదటగా రాశాడు. ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు పిలుపునందుకుని ఇద్దరు మిత్రులు సినిమాలో ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అనే పాటను రాశాడు. మొదట వాగ్దానంలో రాసిన ఇద్దరు మిత్రులు సినిమాలోని పాట ముందుగా విడుదలైంది. అశేష ప్రజల హృదయాల్లో ఖుషీ తిల్లానా మోగించింది. ప్రణయం, ప్రబోధం, భక్తి, విషాదం, వినోదం, జానపదం, నిష, కవ్వాలి, వీణ వంటి అన్ని రకాల పాటలు రాసి మెప్పించిన కవి దాశరథి. ఆయన రాసిన సినిమా పాటల మాధుర్యాన్ని గురించి చర్చించుకుందాం. వాగ్దానం సినిమాలో నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా అనే పల్లవితో సాగిన పాటలో ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదామా, మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాలు చేరుదామా అనే చరణంలో సమతాభివ్యక్తి నిండా పొదిగిన తీరు కనిపిస్తుంది. చందమామ సన్నిధిలో వెన్నెల స్నానాలు చేయడం, మేఘాల మాటున ఉన్న స్వర్గాలను చేరుకోవాలనే ప్రేయసీ ప్రియుల ఆరాటాన్ని ఎంతో రమణీయంగా ఊహించాడీ పాటలో దాశరథి. అందరినీ రసానుభూతిలో తేలియాడిస్తుంది పాట.

తలపై తేలించి చంద్రుడు వెన్నెలలా వీణ నాదంలా ఏకం చేస్తుంది. ఈ మొదటి పాటతోనే సినిమా కవిగా దాశరథి స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది.

అలాగే పూజ సినిమాలో రాసిన ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది అనే పాటలో పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి నిన్ను చేరనా చేరనా చేరనా అంటాడు. పున్నమి వెన్నెలలోనే సముద్రం పొంగుతుందన్న కవి సమయాన్ని ఇక్కడ అత్యద్భుతంగా ప్రయోగించాడు.

కన్నెవయసు సినిమాలో ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో, నా మదిలో నీవై నిండిపోయేనే అనే పాట దాశరథికి సినీ కవిగా ఎంతో గుర్తింపునిచ్చింది. ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి గాయకుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చింది. ఈ పాటలో వాడిన దివ్య దీపం, నవ్య తారలు, వెన్నెల కాంతి మొదలగు పదబంధాలు ఆయనలోని కవితా పటిమను చాటుతున్నాయి.

ఇవే కాక తోటరాముడు సినిమాలోని ఓ బంగరు రంగుల చిలక పలుకవే, నోము సినిమాలోని కలిసే కళ్ళలోన కురిసే పూలవాన, మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే వంటి పాటలు, మంచి మనసులు సినిమాలోని నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే, పువ్వు లేక తావి నిలువ లేదులే అనే పాట, పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలోని సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే అనే పాట, గూడుపుఠాని సినిమాలోని తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఈనాటి బంధమీ అనురాగం అనే పాట, అమ్మాయి పెళ్లి సినిమాలోని పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది వంటి ప్రణయ గీతాలు మధురాతి మధురాలు. భక్తి గీతాలు రాయడంలో దాశరథిది ప్రత్యేకమైన ముద్ర. రంగుల రత్నం సినిమాలో నడిరేయి ఏజామునో స్వామి నినుజేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో అనే పాట దాశరథి భక్తి గీతాల్లో విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనే రామదాసు కీర్తన శైలిలో మముగన్న మా

అయ్యమ్మ అలివేలు మంగమ్మ అంటూ అలివేలు మంగ ద్వారా వెంకటేశ్వరునికి తన బాధను వినిపించాడు. శ్రీవైష్ణవ సంప్రదాయంలోని పురుషకారం అనే పద్ధతిలో ఈ పాట సాగుతుంది. కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ అంటూ ఆపదలో ఆదుకోని దేవుడు దేవుడే కాడు అన్న ఆవేదనతో కూడిన భక్తిని ఈ పాటలో చూపిస్తాడు. మేనకోడలు సినిమాలో రాసిన తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా అంటూ వెంకటేశ్వరుని నామ మాధుర్యాన్ని రూప సౌందర్యాన్ని అభివర్ణించాడు. మల్లమ్మ కథ సినిమాలో భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీరమణ దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్య అంటూ శివుని నిరాడంబరత్వాన్ని లీలామానుష రూపాన్ని గురించి కీర్తిస్తాడు. రాము సినిమాలో రాసిన రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య మా పాలిట ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా అని ఆవేదనతో పాడుతాడు. ఈ పాట నేటికి ప్రతి ఒక్కడి గుండెల్లో మోగుతూనే ఉంది, మోగుతూనే ఉంటుంది.

0: కోరిన వరములను సగే వరదుడవీవే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయము నెదిరించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ.
1: అలాగే నోము సినిమాలో రాసిన అందరి దైవం నీవన్న ఆశలు తీర్చన్న నాగుల చవితి నాగన్న పూజలు గొనుమన్న అనే పాటలో నాగరాజ స్తుతి చేస్తూ భక్తి భావనను ప్రసరింపజేస్తాడు. ఇవే కాక బుద్ధిమంతుడు సినిమాలో రాసిన ననుపాలింపగ నడచీ వచ్చితివా మురళాలింపగ తరలీ వచ్చితివా గోపాల మనుషుల్లో దేవుడు సినిమాలోని గోపాల నను పాలింపరావా బృందావనిలో వేచితిరారా పొన్నల నీడ వెన్నెల వాడ నిన్నే వెతికే నీరాధనురా అంటూ రాధ హృదయాన్ని భక్తి చింతనను ఆవిష్కరింపజేస్తుంది ఈ పాట. భక్త తుకారం సినిమాలో రాసిన శ్యామసుందర ప్రేమమందిర నీ నామమే వీణుల విందురా అనే పాట ఎంతో మధురమైనది. పాండురంగని పరమ పావన నామాన్ని జపించే తుకారాం హృదయాన్ని ఆవిష్కరింపజేస్తుంది ఈ పాట. అలాగే దాశరథి రాసిన ప్రబోధ గీతాలు మనసుల్ని తట్టి లేపుతాయి, పట్టి ఊపుతాయి. భక్త తుకారం సినిమాలోని శ్యామసుందర ప్రేమమందిర పాటలో అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు దొడ్డ మానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా అంటూ మనిషి మనిషిని ప్రశ్నిస్తాడు. బందిపోటు సినిమాలో మంచితనం కలకాలం నిలిచి ఉండును ఇక వంచన ఏనాటికి నశించి తీరును అనే పాటలో ఆలస్యంగానైనా మంచితనానికి విజయం తప్పదన్న సత్యాన్ని చాటి చెబుతాడు దాశరథి. ఒకే కుటుంబం సినిమాలో రాసిన మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు అనే పాటలో నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు అని ఆదిమ యుగం నుంచి నేటి రాకెట్టు యుగం వరకు ఎదిగిన మానవుడు నీతిని మరిచి ఇంకా దిగజారిపోతున్న వైనాన్ని ఈ పాట ద్వారా తెలియజెప్పాడు. నిషాగీతాలు రాయడంలో దాశరథిది ప్రత్యేకమైన శైలి. మనుషులు మమతలు సినిమాలో నేను తాగలేదు, నాకు నిషా లేదు, నాకు నిషా రాదు, కొందరికి డబ్బు నిషా, కొందరికి క్లబ్బు నిషా, లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిషా అంటూ మత్తులో తూలుతూనే వేదాంత ధోరణిలో ప్రపంచమంతా స్వార్థంతో ఊగిపోతుందని సందేశాత్మకంగా చెప్పాడు. గంగామంగ సినిమాలో రాసిన హుషారు కావాలంటే బేజారు పోవాలంటే అనే పాటలో జీవితమెంతో చిన్నదిరా, ప్రతి నిమిషం విలువైనదిరా, నిన్న రేపని తన్ను కోకుర, ఉన్నది నేడే మరువ బోకుర అంటాడు. జీవితం చాలా విలువైనది, మన ప్రగతికి బాట వేసుకుంటూ మునుముందుకు పోవాలి గాని అధోగతి పాలవకూడదని అక్షర సత్యాన్ని చాటి చెబుతాడు. వీణపాటల స్పెషలిస్టుగా దాశరథికి తెలుగు సినీ రంగంలో ప్రత్యేకమైన సంతకం ఉంది. ఆత్మీయులు సినిమాలో రాసిన మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే, కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే అంటూ నాయిక ఎదలో ఉప్పొంగే ఆనందాన్ని, చెలరేగే ఆశలను సరళమైన పదాలతో వ్యక్తీకరించాడు. కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను, అందాల తారయై మెరిసి చెలికాని చెంతజేరేను అన్న పంక్తుల్లో కొలనులోని అలలమీద నీడను చూసి ఎర్రని కలువ చంద్రుని కౌగిలిని కోరిందని, అందమైన తారలా మారి చంద్రుని చెంత చేరిందన్న భావనను మహోన్నతంగా చెప్పాడు దాశరథి. ఇలాంటి భావాలు మధురోహలు దాశరథి సినీ పాటల నందనంలో కోకొల్లలుగా కనిపిస్తాయి.

అమాయకురాలు సినిమాలో రాసిన పాడెద నీ నామమే గోపాల, హృదయములోన పదిలముగానే నిలిపెద నీరూపమేర అనే పాటలో శ్రీకృష్ణుని నామగానాన్ని వీణ ద్వారా వినిపిస్తాడు. ప్రేమ పగ సినిమాలో రాసిన మధుర మనోహర మోహన గీతం, మదిలో మెదిలే మమతల సారం, రమ్మని పిలిచే యమునా తీరం, రాధా మాధవ రాగతాల భావగీతిలో కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ అనే పాటలోని భావాలు రాధాకృష్ణుల ప్రణయానంద సన్నివేశాల్ని, బృందావన సీమల్లో సాగిన ప్రేమ లీలల్ని కన్నుల ముందు ఆవిష్కరింపజేస్తాయి. రాధామాధవుల రూపాన్ని గుండెల్లో పదిలంగా ప్రతిష్ఠిస్తుంది ఈ పాట. జమీందారు గారి అమ్మాయి సినిమాలో రాసిన మృగింది వీణ, పదే పదే హృదయాలలోన అనే పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. తెలంగాణ ఉద్యమ గీతాలు లెక్కకు మిక్కిలి రాసిన దాశరథి సినీ రంగంలో అభ్యుదయ గీతాలు చాలా తక్కువగా రాశాడని చెప్పవచ్చు. కానీ ఆ కొన్ని పాటల్లో కూడా అంగారం ప్రజ్వలిస్తూనే ఉంటుంది. మనసు మాంగళ్యం సినిమాలో రాసిన ఆవేశం రావాలి, ఆవేదన కావాలి, గుండెలోని గాయాలు మండించే గేయాలు, వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు అంటూ ఆవేదన ఆవేశం మనిషిని ముందుకు తీసుకెళ్తుందని, భవిష్యత్తు తరానికి కొత్త ప్రపంచాన్ని సృష్టించి ఇస్తుందని చెబుతాడు. అయితే ఆ ఆవేశం ఆలోచన ప్రయోజనకరమైనదై ఉండాలన్న సూచన కూడా ఈ పాటలో ఉంది. హుషారు గీతాలు రాయడం దాశరథికి పెన్నుతో పెట్టిన విద్య. చదువుకున్న అమ్మాయిలు సినిమాలోని వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే అనే పాటలో వసంతంలా వయస్సు పూసిన చెలి హృదయంలోని వలపు సరిగమలను ఎంతో కొత్తగా కొంగ్రొత్తగా పలికించాడు. ప్రతి పదాన్ని

బాణీకి తగినట్టుగా ఇంపుగా వినసొంపుగా అందించడంలో దాశరథి ఘనాపాటి. మూగ మనసులు సినిమాలో రాసిన గోదారి గట్టుంది, గట్టుమీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అనే పాట జానపద శైలిలో సాగుతుంది. ఇందులోని పిట్ట కథానాయికనే. కథానాయిక హృదయంలో ఉల్లాసం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది, అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది అన్న వాక్యాలు ఎంతో వినూత్నంగా భాసిస్తాయి. అల్పమైన పిట్ట మనసులో అనల్పమైన ప్రపంచం దాగుందనడం లోతైన అభివ్యక్తి. దీన్ని అధికాలంకారం అంటారు. ఒక కావ్యానికి ఉండే విశిష్టత, పటిష్టత సినిమా పాటకు ఆపాదించి చెప్పిన ఘనుల్లో దాశరథి ముఖ్యుడు. గోదారి గట్టుపైన ఉరకలేసే అమ్మాయి సొగసుదనాన్ని, గడుసుదనాన్ని పిట్టకు అన్వయించి చెప్పి తన కలం బలం చాటాడు దాశరథి.

0: గొప్ప దేశభక్తుడైన దాశరథి సుడిగుండాలు సినిమాలో ఒక బుర్రకథ రాశాడు. అది దాదాపు 9 నుంచి 10 నిమిషాల నిడివి ఉన్న పాట. ఆ పాటకు దాశరథిని ఎక్కువగా శ్రమ పెట్టామని అంటూ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, దాశరథి గారు మీకు డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామని అంటే, నో, నేను దేశభక్తుడిని, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నవాణ్ణి, కాబట్టి ఈ దేశభక్తి గీతానికి నో రెమ్యునరేషన్ అని చెప్పి ఉచితంగానే పాట రాసిన సినీగేయ కవి దాశరథి. వినరా సోదర భారత యోధుల విజయగాథనేయుడు అంటూ ఆ పాట దేశ స్వాతంత్రోద్యమ ఘట్టాలను, త్యాగాలను, వీరుల పరాక్రమాలను గుర్తు చేస్తుంది. కరుణ రసావిష్కృతంగాను, వీర రసోపేతంగాను సాగుతుంది. కుటుంబ సంబంధ గీతాలు రాసేటప్పుడు దాశరథి వాడే పదబంధాలు, భావ ప్రయోగాలు అమోఘం. పండంటి కాపురం సినిమాలోని బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం అనే పాటలో అన్నా తమ్ముళ్ళ ప్రేమానురాగాల్ని ఐకమత్యంగా ఒక్క మాట మీద బతుకుతున్న వారి జీవన సరళిని గురించి ఎంతో సరళంగా చెప్పాడు. ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు, అన్నంటే తమ్ముళ్లకు అనురాగమే, అన్నకు తమ్ములంటే అనుబంధమే అన్న వాక్యాల్లో వారి అనుబంధ వైశిష్ట్యాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే పాటని బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో రాశాడు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు అంటూ అమ్మ మాటే కమ్మనిదని, అది మమతల మూట అని, అమ్మ ప్రేమ నోచుకున్నవాడే నిజమైన కొడుకు అని అంటాడు ఆదిశంకరాచార్యుల వారి కుపుత్రో జాయేతు కచిదపి కుమాతో నా భవతి అన్న వేదోక్తిని గుర్తు చేస్తుంది ఈ పాట. నాన్న గురించి సినిమాల్లో వచ్చిన పాటల సంఖ్య చాలా తక్కువ, అందులో దాశరథి పాటే ముందు వరుసలో ఉంటుంది. అంతేకాదు, ఇది ఘంటసాల పాడిన చివరి పాట, దీక్ష సినిమాలోనిది ఈ పాట. నాన్న అనే రెండక్షరాలు మరపురాని మధురాక్షరాలు, కన్నుల ముందర కనబడకున్నా గుండెల నిండా ఉన్నావు నాన్న అనే పాట నాన్న ఆశయాలతో ముందుకు సాగే పిల్లల హృదయాన్ని, జీవితాన్ని గూర్చి వివరిస్తుంది. నాన్న నడిచిన మంచి బాటలో పిల్లలు నడిచి, నాన్న ఉన్నా లేకున్నా నాన్నే దైవంగా సర్వస్వంగా బతికిన పిల్లల మనస్తత్వాలను గురించి తెలియజేస్తుంది ఈ పాట. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చిత్రించే పాటలు సినిమాల్లో ఎక్కువగా రాసింది దాశరథే. ఆడపడుచు సినిమాలో రాసిన ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, పుట్టిన రోజున నీదీ వెనలే వెన్నెలకన్నా చల్లదనం అంటూ చెల్లెలి సంతోషమే తన సంతోషంగా భావించే అన్న ఆశీస్సులే చెల్లెలికి ఎల్లవేళలా ఉండాలని, చెల్లెలు ఎక్కడ ఉన్నా ఓ కంట కనిపెడుతూ ఉండమని చెల్లెలే కోరుకుంటున్న తీరు ఈ పాటలో కనబడుతుంది. చెల్లెలి పుట్టినరోజు సందర్భంగా అన్న దీవెనలే వెన్నెలకన్నా చలదనాన్నిస్తుందన్న చెల్లెలి మనస్సు చెబుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పాటలో. దొరబాబు సినిమాలో రాసిన ఆ దేవుడేలా ఉంటాడని ఎవరైనా అడిగితే, మా అన్నలా ఉంటాడని చెబుతాను నేను, అనురాగమేలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను అంటూ చెల్లి అన్న ఇద్దరూ అనురాగ బంధానికి అసలు సిసలైన ఆనవాళ్ళని ఈ పాటలో తెలియజేస్తాడు. ఇవే కాక పుట్టినరోజు పండుగకి సంబంధించిన పాటలు కూడా దాశరథే ఎక్కువగా రాశాడు. బంగారు కలలు సినిమాలో రాసిన పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి, ఇద్దరు అసాధ్యులు సినిమాలో రాసిన అందాల పాపకు ఆరేళ్ళు అందరి దీవన నూరేళ్ళు, దొంగల వేట సినిమాలో రాసిన వెళ్ళాయమ్మ 16 వచ్చాయమ్మ 17 ఈ అమ్మాయికి పుట్టినరోజు నేడు వంటి పాటలు నిత్య నూతనాలు. ఇద్దరు మిత్రులు సినిమాలోని నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి, పునర్జన్మ సినిమాలో రాసిన దీపాలు వెలిగే పరదాలు తొలిగే ప్రియురాలు పిలిచే రావోయి వంటి కవ్వాలి గీతాలు కూడా దాశరథి కలం నుంచి జాలువారాయి. బొందిలో ప్రాణమున్నంత వరకు అశ్లీల గీతాలు రాయను అని చెప్పిన దాశరథే సినిమా అంటే అన్ని రకాలు రాయాలి, లేకుంటే కలం జేబులో పెట్టుకుని వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుడు చేసిన పెళ్లి సినిమాలో సూదిలో దారం సందులో బేరం సరిజోడు సిన్నోడు మిరియాల కారం అని, కత్తుల రత్తయ్య సినిమాలో ఎత్తుకుంటావా, నన్నెత్తమంటావా, నీ కత్తి చూస్తే గుండెల్లోన గుబులవుతుందయ్యో వంటి ద్వంద్వార్థాలతో కూడిన పాటలు రాశాడు. ఓసారి ఓ కౌన్ తీ అనే హిందీ చిత్రానికి రీమేక్ చేస్తున్నప్పుడు దాశరథి, తమిళ కవి కన్నదాసన్ కలిసి పాటలు రాశారు. ఆమె ఎవరు అని తెలుగులోనూ, యార్ నీ అని తమిళంలోనూ ఈ సినిమాను తీశారు. ట్యూన్స్ అన్నీ హిందీవే. తెలుగులో అన్ని పాటలు దాశరథే రాశాడు, తమిళంలో అన్ని పాటలు కన్నదాసనే రాశాడు. దాశరథి, కన్నదాసన్ ఆ రెండు వెర్షన్స్కి పూటకో పాట చొప్పున రాశారు. ట్యూన్కి కన్నదాసన్ కంటే వేగంగా పాటలు రాయగల కవులు భారత చలనచిత్ర పరిశ్రమలోనే లేరని అందరూ అనుకునేవారు. కన్నదాసన్కి కూడా ఆ అభిప్రాయము, నమ్మకము ఉండేది. కాని కన్నదాసన్ కంటే వేగంగా దాశరథి రాయడం చూసిన కన్నదాసన్, ట్యూన్కి నాకంటే వేగంగా పాటలు రాయగలవారు లేరన్న అహం పోయిందండి దాశరథి గారు, మిమ్మల్ని చూశాక అంటూ ప్రశంసించారట. ఈ చిన్న సంఘటన చాలు దాశరథి ట్యూన్కి ఎంత వేగంగా పాటలు రాయగలడో చెప్పడానికి. దాదాపు 2500కు పైగా సినిమా పాటలు రాసిన దాశరథి కొంతకాలం ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా సేవలందించాడు. సినీ పాటల జలధిగా, శరధిగా, చిరస్థాయిగా నిలిచిపోయాడు మహాకవి దాశరథి.
1: ఇంతవరకు మీరు డాక్టర్ తిరునగరి శరత్చంద్ర గారి ప్రసంగం విన్నారు.

ఇంతవరకు మీరు దాశరథి కృష్ణమాచార్య గారి 101వ జయంతి సందర్భంగా సినీ గీత రుద్రవీణ దాశరథి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం మరియు సహకారం మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సలివోజు కృష్ణ శరద్బాబు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతీయ

కోసం వినిపిస్తాను. సో మరి మీకు కూడా 2000 సంవత్సరం నుంచి 2005వ మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయా? ఉంటే 0402324 0852కి వాట్సాప్ పంపించండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, ఆ తర్వాత మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సల్లా సుదర్శన్ మెసేజ్ చేశారు కాశీ బొగ్గ నుంచి. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో నరసింహనాయుడు చిత్రం నుంచి ఏదైనా పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఈ పాటని మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి సరిత, వినయ్, పూజ, లోహిత్ అందరికి కూడా పేర్లు చదివి ఆ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీ అందరి కోసం వినిపిస్తాను. సో మరి మీకు కూడా 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయా ఉంటే 0402324-0852కి వాట్సాప్ పంపించండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, ఆ తర్వాత మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి 0402324-0852కి వాట్సాప్ షేర్ చేయండి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. అండ్ ఉదిత్ నారాయణ్ మరియు సుజాత గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట నరసింహనాయుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం సీను చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లితిక మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి నిజామాబాద్ నుంచి. మరి వారి కోసం పార్థసారథి మరియు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట సీను చిత్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు అండి. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు మీ ఫేవరెట్ పాటలు అయితే 0402324085 కి వాట్సాప్ పంపించండి అని అన్నాను. మరి ఫిర్జాదీగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ మెసేజ్ చేశారు. అలాగే నందిపేట్ నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట 2002లో విడుదలైనటువంటి ఒక్కడు సినిమాల నుంచి ఉదిత్ నారాయణ్ మరియు సుజాత కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాటను మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో వినిపించండి అంటే మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. వినేసి ఎంజాయ్ చేయండి.

బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: స్వాతి, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తిలో. భారత్ లో సరికొత్తగా ప్రవేశించిన హైడ్రోజన్ రైలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఈ హైడ్రోజన్ రైలు అన్ని డిజిటల్ లేదా ఎలక్ట్రిక్ ట్రైన్స్ లా కాకుండా

ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుందట. అంటే ట్రైన్ కదలడానికి డీజిల్ కరెంట్ ఏమక్కర్లేదు తెలుసా? మరి ఎలా నడుస్తుందబ్బా అనుకుంటున్నారు కదా. హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. సో అలా ట్రైన్ నడుస్తుందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్న కెమిస్ట్రీ గుర్తొస్తుంది కదా ఇవన్నీ వింటుంటే. మరి ఇవే విశేషాలు చెప్తాను, ఇంకొన్ని వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడైతే మీకోసం మరో సూపర్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಯಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾಯ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిక్ భారతి 102.8 FM. మరి ఇటీవల భారత్ లో ప్రవేశించిన హైడ్రోజన్ రైల్ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఇందాక మనం తెలుసుకున్నాం కదా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది కాబట్టి పర్యావరణం ఎలా రక్షించబడుతుందో మనందరికీ అర్థమైంది. ఇక నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది కాబట్టి గాలి కాలుష్యం అస్సలు ఉండదు. అందరికి అందుబాటులో ఉండే టికెట్ ధర మరో ప్రత్యేకత, అంటే మినిమం 5 రూపీస్ నుంచి మాక్సిమం 20 రూపీస్ అనమాట. సో అందరికీ అనుకూలంగా ఉంటుంది ఛార్జ్. అన్నిటికన్నా గొప్ప గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడం. భారత శాస్త్రవేత్తల ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం హైడ్రోజన్ రైలు. జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలకు ధీటుగా నిలిచింది మన భారత్. మనందరికీ గర్వకారణం. మరి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పర్యావరణ హిత రైళ్లు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేంతగా స్ఫూర్తినిచ్చిన సందర్భం ఇది. మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలా నుంచి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి

0: ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు 12:00 వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11:00 ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను 12:00 వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: Bharat Adeshna సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్ లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్ లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్య దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్ లో జరిగిన వేడుకలో రెండవ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ధ నౌకల్లో ఇది రెండవది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ధ నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
2: As far as naval ship building is concerned, India has always had an edge, and we had carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as ship building is concerned. I just hope that you know other two services, especially Indian Air Force, learns the lesson as to how Indian Navy has been able to you know get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your ship building right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 మంది చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్ చైనాలు కీలకమైన పొరుగు దేశాలని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సెన్ జపాన్ కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్ లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17 ఇండోనేషియాకు చెందిన అల్వి పర్హాన్ ను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్ చాంగ్ లియాంగ్ వికెంగ్ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్ కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోల సమయం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్. మరొక పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం కబుర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ఈ ఫిట్ వింటున్నారు విత్ మీ అజయలక్ష్మి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మనకు చాలా రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో. సీజనల్ గా దొరికేవి కొన్ని అయితే ఎప్పుడు ఉండేవి కొన్ని. కొన్ని పండ్లు మాత్రం రుచిలో పోషకాల్లో స్పెషల్ అని చెప్పొచ్చు. మరి అలాంటి వాటిలో ఒకటి పనస పండు. ఉపయోగాలంటూ మాట్లాడుకుందా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అంటే ఇప్పుడు మీకోసం ఒక లవ్ మీ డేట్ ఆన్ ద వే ఎంజాయ్ చేస్తాం.

సంక్రాంతి మూవీ నుంచి ఒక సూపర్ డేట్ వినిసా. నిజంగంటే ఇలాంటి పాటలు వింటుంటే గులాబీ వాన పడుతున్నట్టుగానే ఉంటుంది కదా, అంత ఆహ్లాదంగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు హీట్ ఫిట్ లో ఉన్నాం కాబట్టి ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నట్టు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పనస పండు ఇవాళ మన ఫ్రూట్ ఐటమ్ అనమాట. అంత దూరం నుంచి మంచి సువాసనతో మనల్ని పలకరిస్తుంది. తీసేసుకోవాలి పండు తీసేసుకోవాలన్నట్టు. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా అనుకోండి, కానీ మహిళలు తప్పకుండా తినాల్సిన పండు పనస అంటున్నారు నిపుణులు. మరి ఎందుకో ఏమిటో తెలుసుకోవాలి కదా, అంటే వింటూ ఉండాలిగా వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తాను మరో లవ్ సాంగ్ అందరూ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM ఈట్ ఫిట్ టైం. మరి పనసకుండు ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పనసలో ఏబిసి విటమిన్లు అండ్ పీచు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండి మహిళల ఆరోగ్యానికి అన్ని విధాల మేలు అనేది పోషక నిపుణుల సలహా. ఇక విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పనస చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి కాంతివంతం చేస్తుందట. ఇక పనసలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలన్నీ ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయట. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. పనస పండే కాదు, పనస కాయ వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి. అంటే ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలడీ ఆన్ ద వే.

హిట్ టైం ఓన్లీ ఆన్ వివిక్ భారతి 100.8 ఎఫ్ఎం. పనస పండే కాదు, పనస కాయ కూడా మహిళలకు ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. పీచు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పచ్చి పనసను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చట తెలుసా. ఎంత స్వీట్నెస్ కదా ఇది. ఇంకా ఉండే పనస కాయ వల్ల ఉపయోగాలు చెప్తాను. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా నుంచి చక్రి పాడిన పాట వినేసాం. యాక్చువల్ గా చక్రి కందికొండ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అనే చెప్పాలి. చక్రి గారి సూపర్ హిట్ సాంగ్స్ అన్నింటిలో కూడా కందికొండ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అనమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిక్ భారతి 102.8 FM. మరి పనసకాయ ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య కూరల్లో బిర్యానీలో పచ్చి పనస ముక్కలు ఎక్కువగా వాడుతున్నారు. అన్సీజన్ లో కూడా వాడుకునేలా పొడి డీహైడ్రేట్ చేసిన ముక్కలు మార్కెట్లో దొరుకుతున్నాయనుకోండి. అయినా సరే సీజన్ లో దొరికే తాజా పండు రుచిని పోషకాల్ని అస్సలు మిస్ అవ్వకండి అనేది నిపుణుల మాట. మరి పాటించాలి కదా మనం, అప్పుడే కదా హెల్దీగా హ్యాపీగా అండ్ ఫిట్ గా ఉండగలం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇతరులు శరమణి. అర్హత ఉన్న ప్రతి ఓటరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్లో స్థానిక నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఈ ఉదయం నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు ఉన్నందువల్ల అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయించాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 196,620 ఓటర్ల నమోదు పూర్తయిందని, ఇంకా 54,635 మంది నమోదు చేసుకోవాల్సిందన్నారు. ఈ నెల 30 మిగిలిన ఓటర్ల నమోదు పూర్తయ్యేలాగా ఇంటింటికి వెళ్లి ఓటర్ ధృవీకరణ ఫారాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.
1: 55,000 ఓట్లను ఆ ఓటర్లందరిని తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న బిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంట్ ఆ ఏముంది ఏడు ఒకటి జరుగుతుంది అనుకుంటే ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు దూతంగా అండి అనుకుంటే 29 ఓటేస్తూ ఓటు ఇవ్వాలని డిసైడ్ అవుతుంది.
0: అంతకుముందు కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫామ్ లో తన వివరాలు నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం కొడంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 4 విద్యుత్ ఉప కేంద్రాలు, నూతన సర్కిల్ కార్యాలయం భవనం, టీజీఎస్డిపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయం, 5 అంతస్తు సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీడీసీఎల్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్తిల్లాలని కోరుతూ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ
2: ఎల్లినో పరిస్థితుల్లో యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వరుణయాగాలు, ఉత్తరాత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగే బోనాల సందర్భంగా కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలి, వరుణయాగాలు పూజలు జరుగుతూ ఉన్నాయి.
0: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జిల్లాను పరిశీలించారు. ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో 35% వర్షపాతం నోటు నమోదైందని, భూగర్భ జలాలను సంరక్షించాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు చేస్తే సాగునీటి అవసరం తగ్గుతుందని చెప్పారు.

పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి వ్యవసాయ శాఖ రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. ఎల్నీనియో కారణంగా వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన కోరుట్ల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిందని, విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రిని అవమానించేలా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరసన ర్యాలీకి ప్రయత్నించారు. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరిన ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు నేతలు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. కాగా రామచంద్రరావు అరెస్ట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్లపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ప్రాజెక్టుకు వరద నీరు చేరలేదు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల వద్ద నిల్వ ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మాత్రమే 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది వరద ఉధృతితో పొంగుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణ, మహారాష్ట మధ్య నాటు పడవల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాణహిత నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగడం, చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొమరంభి, మసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో నిన్నటి నుంచి ఉదయం వరకు సగటున 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ, అప్పపెళ్లి మార్గంలోని గుండివాగుపై తాత్కాలిక వంతెన వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువతకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందించే టెన్జింగ్ నార్వే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రామదాస్ చెప్పారు. భూతలం, సముద్రం, ఆకాశంలో నిర్వహించిన సాహస కార్యక్రమాల ఆధారంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 2023-24 సంవత్సరాల్లో సాధించిన విజయాలకు సంబంధించి ఆగస్టు 20 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనగామ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్లోని భగత్ నగర్ లో నిన్న అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంటి యజమాని అజ్మత్ అలీ కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21 లక్షల రూపాయల నగదు దోచుకోనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవం జరుపుకుంటున్నారు. పళ్లలో రారాజైన మామిడి పండు గొప్పతనాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఈ దినోత్సవాన్ని అంకితం చేశారు. 1987లో భారత నేషనల్ హార్టికల్చర్ బోర్డు చొరవతో ఈ రోజు ప్రాచుర్యం పొందింది. విశేషాలు మరొకసారి. అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం. స్టే ట్యూన్డ్.

వేటూరి ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి అంటేనే అల్టిమేట్ హిట్ కాంబో కదా. అన్ని ఇన్ని కల్ట్ క్లాసిక్ సాంగ్స్ వాళ్ళ కాంబినేషన్ లో జయదేవ వీరుడు అతులక్ సుందర్ సినిమా నుంచి ఒక ఆల్టర్నేట్ సాంగ్ వినసం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM షో టైం టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. చూస్తుండగానే రోజులు అలా గడిచిపోతున్నాయి చూడండి. 2026 మిడిల్ లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకో 5 మంత్స్ అయితే అయిపోతుంది 26 కూడా. టైం అలా పరిగెడుతూనే ఉంటుంది. టైంతో పాటు మనం కదా ఈ ఉరుకులు పరుగుల్లోనే ఎన్ని ఎమోషన్స్ కష్టాలు సంతోషాలు నిరాశలు విజయాలు అన్నింటిని ఫేస్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తాం. మరి వీటన్నింటిలో మీకు తోడుగా ఉండే మీ నేస్తం దోస్త్ వివిధ భారతి. వింటూ ఉన్నారు కదా నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో. ఇక మొదలెడదామా షో టైమ్ని. అడిగిస్తాను ఫస్ట్ క్వశ్చన్. మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు? మరోసారి వినండి. మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852 అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్.

ఎప్పుడు విన్నా తాజాగా అనిపించే పాట రుద్ర నిద్ర సినిమా నుంచి విన్నాం. మీరు వింటున్నారు ఆకాశవాణి విద్భారతి 100.8 FM షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు అని. ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం ఒక పాజ్ వచ్చింది అనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఆన్సర్ సునామి. కాకపోతే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, ఒకరిద్దరు తప్ప. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. కంచల లక్ష్మీ రాము, శిల్పా ప్రసాద్, రేఖా నాయక్, శైల వెంకటేష్, సుగుణా రాంప్రసాద్, రమణి సుబ్బారావు, భోగ మార్కండేయ, అనిత, లత, అప్పలరాజు, కాళ్ళ శ్రీనివాసరావు, నాగనాథ్ గుప్తా, చోడవరపు నాగేశ్వరరావు, పాలెం పోలయ్య ఇంకా పంపిస్తున్నారు భవానీ షాపుర్ నుంచి. కొంతమంది అయితే కొన్ని పేర్లు మాత్రమే పంపించారు. సో అది కుదరదు కదా, 7 మంది పేర్లు అడిగారు కాబట్టి మీరు కంపల్సరిగా 7 మంది పేర్లు పంపిస్తేనే అది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇంకా వస్తున్నాయి చూద్దాం, ఎవరైనా పంపించారేమో ఆన్సర్స్. మొహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు, అండ్ ఇంకా వస్తున్నాయి. వీళ్ళ నెట్వర్క్ మీ పేరు చదవడానికే ట్రై చేస్తాను. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పేరు చదివేస్తున్నాను. ఆంజనేయుడు, అశ్వత్థామ, వ్యాసుడు, పరశురాముడు, బలిచక్రవర్తి, విభీషణుడు, కృపాచార్యుడు, వీళ్ళు 7 చిరంజీవులు ఇప్పటికీ ఉన్నారని, కలియుగాంతం వరకు ఉంటారని మన పురాణాల కథనం అనమాట. కొంతమంది అయితే సప్త చిరంజీవులు అని ఆన్సర్ పంపించారు. నేను అడిగిందే క్వశ్చన్ అది కదా, మళ్ళీ మీరు ఆన్సర్ అదే పంపిస్తే ఎలా చెప్పండి. సో ఇలా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.2 FM.

ఎంత సూపర్ హిట్ కదా ఈ పాట అప్పట్లో. ఈవెన్ ఇప్పుడు ఎన్నిసార్లు విన్నా కూడా అదే ఫీల్, హాట్ టచింగ్ సాంగ్స్ అంటారు ఇలాంటివన్నీ కూడా. రాజశ్రీ గారి సాహిత్యం, మనోజ్ జాన్ సంగీతం, ఒకటి రెండు సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పాటల వల్ల మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారు అన్నమాట. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.2 FM. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? యాక్చువల్ గా మనకి హైదరాబాద్ లో తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమైంది. ఆషాఢం అంతా కూడా అమ్మవార్లని ఆరాధిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పెట్టే పండుగ ఇది. మరి సందర్భంగా క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, బోనాల సందర్భంగా ఏ ఏ పేర్లతో అమ్మవార్లను పూజిస్తారు? మరోసారి అండి, బోనాల సందర్భంగా ఏ ఏ పేర్లతో అమ్మవార్లను పూజిస్తారు? ఆలోచించండి. ఆన్సర్స్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం

మీరు వింటున్నారు ఆకాశవాణి విద్యార్థి 102.8 FM షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, బోనాల సందర్భంగా అమ్మవారిని ఏ ఏ పేర్లతో పూజిస్తారు అని. మరి చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కొంతమంది అయితే సగం సగం పంపించారు, అయినా కూడా మీరు తెలిసిన తోలు పంపించారు కాబట్టి అవి కూడా నేను మీ పేర్లు రాశాను. అండ్ ఇంకోటి కంప్లైంట్ ఏంటంటే, మేము కరెక్ట్ ఆన్సర్ పంపించాము, మీరు చదవట్లేదు అని. మేము పాట ప్లే చేసినంతసేపు మీ పేర్ల కోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు ఎంతమంది పంపిస్తే అన్ని పేర్లు చదవడానికి ట్రై చేస్తాం. సో మేము చెప్పిన తర్వాత మీరు పంపిస్తే అది చదవడానికి వీలు కాదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాం. అండ్ అది కూడా మనకు ఉన్నంత టైంలో వీలైనంత పేర్లే చదవాల్సి ఉంటుంది కాబట్టి. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఇక రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కొండ యాదగిరి శాంత, శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్, దొల్లల బాలరాజు, ఎల్లమ్మ, విష్ణువర్ధన్ బాబు, అశోక్ కుమార్, అరవిందాచారి, లావణ్య, భోగ మార్కండేయ, అనిత, కృష్ణ గీత అండ్ ఇంకా మేర సాయి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ రైట్ ఆన్సర్ ఇస్. నేను రాసుకొచ్చిన ఆన్సర్ అనమాట ఇది, కరెక్ట్ గా అమ్మవారి పేర్లు. కొంతమంది అయితే ఏరియాల పేర్లు మెన్షన్ చేశారు, అంటే ఎక్కడెక్కడైతే బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారో ఆ ఏరియాల పేర్లు మెన్షన్ చేశారు. నేను అడిగింది అమ్మవారి పేర్లు ఏ ఏ రూపాలలో కొలుస్తారు అని. మరి అయితే చదివేస్తున్నాను, చెప్పేస్తున్నాను. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారమ్మ. సో వీళ్ళందరినీ ఈ పేర్లతో కొలుస్తారు. ఈ ఆషాఢమాసం అంతా కూడా బోనాలు సమర్పిస్తారు. మరి ఇక రైటర్స్ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. తనకు మీకోసం వినిపిస్తున్నాను.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? యాక్చువల్ గా మనం బ్రెయిన్ ని కొంచెం ఫ్రీగా వదిలేసామనుకోండి, ఏవేవో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆకాశానికి అంత ఎక్కడ, ఆ సముద్రం ఎంతవరకు ఉంది, అసలు ఈ ప్రపంచంలో చిట్టు చివరి నగరం ఏది, ఇండియాలో చివరి నగరం ఏది, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటే కొంతమంది వాటికి ఆన్సర్స్ కూడా దొరుకుతారు. సో అలా వచ్చిందే ఈ క్వశ్చన్ అనమాట. అడుగుతున్నాను చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. భూమి మీద చివరి నగరం ఏది? మరోసారి వినండి క్వశ్చన్ని, భూమి మీద చివరి నగరం ఏది? ఆలోచించండి. ఆన్సర్స్ టైప్ వెంటనే వాట్సాప్ 0402324052. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఒక ఆల్ టైమ్ హిట్ డ్యూయెట్, స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఓ బంగారు కొండలాంటి పాట వినేసాం ప్రేమమూర్తుల సినిమా నుంచి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను భూమి మీద చివరి నగరం ఏది అని. అసలు మన శ్రోతలు ఉన్నారే ఎక్కడ తగ్గట్లేదండి, టక్ టక్ టక్ కనుక్కుని మరి ఆన్సర్ పంపించారు, కనుక్కోవాలి అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఎనివేస్ మరి రైటర్స్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. సేరు వెంకటేష్, సుగుణ వెంకటేష్, మౌనిక అప్పలరాజు, సూర్యశ్రీ మహాలక్ష్మి, జయలక్ష్మి, మంగ భాస్కర్, బలరామ్ సరోజ, ఆడపు సంతోష్ కుమార్, కాంతల గోపాల్, బ్రహ్మయ్య, నరేష్, రోజా, నాగనాథ్ గుప్తా అండ్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అరుణ, రామరాజు అండ్ గణేష్, వేదవతి, మేర సాయిలు, చూడండి మీ పేర్లను చదివేస్తున్నాను. వీళ్ళంత వరకు ప్రేమనాథ్, కళావతి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఉషువాయు. దక్షిణ అమెరికా ఖండం చివరి కొనలో అర్జెంటీనా దేశంలోని టియోరోడెల్ ఫ్యూగో ద్వీప సమూహంలో ఉన్న అద్భుత నగరం ఇది. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారట ఈ నగరాన్ని. సో ఇది భూమి మీద చివరి నగరం. ఆ తర్వాత అంతా కూడా అంతులేని సముద్రం. అటు ఇంకోవైపు చూస్తే గడ్డగట్టే అంటారు గిట సముద్రం అనమాట, అంటార్కిటిక సముద్రం. సో ఇది మన భూమి మీద చివరి నగరం ఇది. ఇలాంటి విషయాలు తెలుసుకుంటుంటే అప్పుడప్పుడు అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి కదా, అందుకే క్వశ్చన్ అడిగాను. అండ్ మన వాళ్ళు అయితే మామూలుగా అస్సలు ఇవ్వలేదు ఆన్సర్స్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, అందుకు మీకోసం వినిపిస్తున్నాను.

సమయం 2 గంటలకు వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తి సిరీస్. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్యుత్ భారతి 101.8 FM.

ಆಕಾಶವಾಣಿ ವಿವಿಧ ಭಾರತಿ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM వివి స్టూడియోల సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి. ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు ఇవేవి లక్ష్యం వైపు అడుగు వేయకుండా, విజయం సాధించకుండా ఆపలేవు అనడానికి గొప్ప ఉదాహరణ ప్రియదర్శిని. ఎవరి ప్రియదర్శిని? ఈమె సాధించిన విజయం ఏంటి? మాట్లాడుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భర్తీ 102.8 FM. తమిళనాడులోని ఆలంగుడి జోన్ కీరమంగళం వడక్కు కుమరన్ రోడ్డు ప్రాంతానికి చెందిన తమిళరసన్ ఒక సామాన్య పశువుల కాపరి. తనకొచ్చే కొద్ది ఆదాయంతోనే భార్య జయంతి, కూతురు ప్రియదర్శిని పోషిస్తూ జీవితం గడుపుతున్న తమిళరసన్కి కూతురిని గొప్ప చదువులు చదివించాలన్న కోరిక. మరి నెరవేరిందా తెలుసుకుందాం ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ గురించి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలంకరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తండ్రి సామాన్య పశువుల కాపరి, తనకు వచ్చేది కొద్ది ఆదాయమే. ఆ ఆదాయంతోనే భార్య బిడ్డలు పోషించుకోవడం కష్టం, కానీ ఆ పరిస్థితుల్లో కూడా కూతురిని గొప్ప చదువులు చదివించాలన్న ఆశ తండ్రికి. మరి తండ్రి కష్టాన్ని కళ్ళారా చూస్తూ పెరిగిన ప్రియదర్శిని కూడా డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. పట్టుదలతో అక్కడే అంటే కీలమంగళం గవర్నమెంట్ స్కూల్లో 6th నుంచి +2 వరకు చదువుకుంది. అండ్ తర్వాత నీట్ పరీక్షకు ప్రిపేర్ అయింది. మన తర్వాత ఏమేమి చెప్తాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ విద్యుత్ భారతి 102.8 ఎఫ్ఎం. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి అక్కడ ఉన్న లోకల్గా కీరమంగళం గవర్నమెంట్ స్కూల్లో 6th నుంచి +2 వరకు చదివింది, ఆ తర్వాత నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయింది. మరి తనున్న పరిస్థితుల్లో కోచింగ్ అనేది అంత ఈజీ కాదు, కానీ అలా కోచింగ్ లేకపోతే క్రాక్ చేయడం కూడా కష్టమే ఎగ్జామ్ని. పేరున్న విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్థోమత లేకపోయినా తండ్రి ఆశయాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో తనే సొంతంగా కష్టపడి చదివింది, ఎగ్జామ్ రాసింది. అండ్ మీకు తెలుసా, నీట్ ఫలితాల్లో 502 మార్కులతో క్రాక్ చేసింది ప్రియదర్శిని. మరి ఆ తర్వాత చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

శక్తి సిలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తమిళనాడుకు చెందిన ప్రేయదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చదువుకోవాలన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితులనైనా అనుకున్నది అచీవ్ చేయొచ్చని నిరూపించింది ప్రియదర్శిని. తన లక్ష్యానికి సగం దూరానికి చేరిన ఆమె ప్రభుత్వం అందిస్తున్న 7.5% రిజర్వేషన్ కోటా తనకు ఎంతో ఆసరాగా ఉంటుందని, ఈ కోటా ద్వారా తనకు మెడికల్ సీట్ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నానని అంటుంది. మరి తనలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చిన ప్రియదర్శిని గురించి మాట్లాడుకుందాం. మరిన్ని విశేషాలు స్టేట్యూట్.

మీరు వింటున్నారు శక్తిశీలి తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక సాధారణ పశువుల కాపురి కూతురు మెడికల్ సీటు సాధించుకునే స్థాయికి ఎదగడం ప్రియదర్శిని తల్లిదండ్రులకే కాదు అక్కడ స్థానికులు టీచర్లకు కూడా గర్వకారణం. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులకు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శం ప్రియదర్శిని విజయం. తన లక్ష్యం నమ్మకం నిజం కావాలని కోరుకుందాం. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు వింటూ ఉండండి

0: మరాఠీ కార్యక్రమాన్ని విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య సందేశాలు విందాం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम थोड़ी ही देर में.

103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం.

ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వీరు చిక్కెల రాజలింగు, సుజాత, మాయా, మధు, స్వాతి వీరందరూ జానకంపేట ఎడపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని

అలాగే మరోగమనిక శ్రోతలకి ఈ నెల 23వ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 8 గంటలకు వేదాంష్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. తర్వాత పాట వినబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
9: శ్రోతలు, మీరింతవరకు ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం అమ్మ రాజీనామా చిత్ర నుంచి పాటను కోరుతున్న శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ మరి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. వింటున్న శ్రోతలకి ఓ గమనిక, ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, గ్లాకోమా, రెటీనా వంటి మొదలైన కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము అస్తమా ఆయాసం అలర్జీలు గురక సమస్యలు బ్రాంకైటిస్ ఊపిరితిత్తులలో నీరు చేరడం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతులకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మండగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వప్న చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. వీరు తిమ్మాపూర్ నుంచి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూలక్ష్మి, భూమేశ్వర్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట సింహాసనం చిత్రంలోది. కోరుకున్న శ్రోతులు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా అతినూర మండల్ చిత్తూర నాగార నుంచి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీణ లోకేశ్వర్ విక్రాంత్ జగన్ దుర్గయ్య రాజేశ్వర్ లక్ష్మీ దుర్లయ్య వీరందరి కోసం ఈ పాట. సంగీతం బప్పిలహరి వేటూరి గీతం, గానం పి సుశీల రాజ్ సీతారామన్ ఆలపించింది.

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఎల్ఐసి.
4: తాతయ్య, ఇది ఏం మొక్క?
5: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
4: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
4: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. GRT
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: PM జై, అబ్ గరీబో కే జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ
7: జ్యువెలర్స్
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
9: శ్రోతలు, మీరింతవరకు ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో జానపద గేయాన్ని.

శ్రోతులు ఇప్పుడు మీరు వింటారు సినీ రంజని కార్యక్రమం. ముందుగా కార్యక్రమంలో వినండి శక్తి సినిమా నుంచి హేమచంద్ర సైందవి ఆలపించిన పాట వినండి. సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమాన్ని.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ రంజని. ఇప్పుడు విందాం బన్నీ చిత్రం నుంచి సంగీతం, దేవిశ్రీ ప్రసాద్ గానం, సాగర్ మాలతి ఆలపించిన పాట విందాం.

మీరు వింటున్న ఈ పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అలాగే 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో రబీకి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి, బీజేపీ గాంధీభవన్ ముట్టడికి యత్నించడంతో సెంట్రల్ హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనలతో ఎంతో స్ఫూర్తిని నింపిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భట్టి విక్రమార్క 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ సబ్స్టేషన్లు, నూతన కార్యాలయ భవనాలు, కార్పొరేట్ మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,
1: ఎల్లెనో ప్రభావంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో నీళ్లు లేకపోవటం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి హైడల్ పవర్ కూడా దాదాపు 2000 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి కూడా దాని ప్రభావంతో అది అంటే ఇక్కడ 5000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరగటం, అక్కడ ఉత్పత్తి అయ్యే 2000 మెగావాట్ల డిమాండ్ తగ్గిపోవటం, మొత్తంగా దాదాపు 7000 మెగావాట్ల పవర్ అదనంగా విద్యుత్ శాఖ మీద సడన్ గా వీక్ డిమాండ్ పెరిగింది.
0: తెలంగాణలో రబీ అదనపు వడ్ల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం ధాన్యం సేకరణ మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. వీటితో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట వ్యాప్తంగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీభవన్ ముట్టడికి యత్నించడంతో సెంట్రల్ హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైరతాబాద్, నాంపల్లి వద్ద ఇరుపక్షాలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్న నేపథ్యంలో ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బీజేపీ నేతల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రధానమంత్రి నివాసం ముట్టడికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నాయకత్వంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి అద్దం పడుతోందన్నారు. నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసన తెలుపుతున్న నీట్ విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ర్యాలీ నిర్వహించారు. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా వారి హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు. యువత హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్లో ఈరోజు చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లతో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. లోక్ భవన్ వైపు వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనలతో ఎంతో స్ఫూర్తిని నింపిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రదర్శించిన వీరోచిత వైఖరిని గుర్తు చేసుకున్న కేసీఆర్, గత ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సాహిత్య పురస్కారాన్ని అందించిందని అన్నారు. నేటికి దాశరథి స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

0: కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలోని ఎస్ఐఆర్ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివరాలు సరిగ్గా లేక నోటీసులు అందుకున్న ఓటర్లకు సహాయం అందించి వారి పేర్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా వచ్చాక క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన బ్రోచర్ను ఈరోజు ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యా సంస్థ, వ్యాపార సముదాయంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీ పడే స్థాయికి తీర్చిదిద్దాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. IIIT విద్యార్థులు విద్య పూర్తి చేసి బయటికి వెళ్లే నాటికే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాభివృద్ది ఆధారిత విద్యా బోధన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు బాసర IIIT క్యాంపును సందర్శించి విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆధునిక బోధన, అభ్యాస పద్ధతులపై జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల హైస్కూల్లో నిర్వహిస్తున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి ఈరోజు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలు, అంగన్వాడీలు, మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్చభారత్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల వ్యయం స్వచ్చభారత్ మిషన్ 15వ ఆర్థిక సంఘం నిధుల మధ్య 70-30 నిష్పత్తిలో ఉంటుంది. 50 స్వయం సహాయక భవనాల నిర్మాణ స్థలాల కోసం జోగులాంబ గద్వాల జిల్లాకు 49,73,000 రూపాయలు విడుదల చేస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పొనికి చెక్క కొరత కారణంగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన కొయ్యబొమ్మల తయారీ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్న కొయ్యబొమ్మల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మల్ బొమ్మలకు మార్కెటింగ్ అవకాశాలను మరింత మెరుగుపరిచేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా దంసలాపురం వద్ద నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఆర్ఓబి పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మొదటి యాక్సెస్ కంట్రోల్ హైవేగా ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగిందన్నారు. గోదావరి జలాలు మున్నేరుకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామని, ఎల్నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: చిరు పంటలు, చిరుధాన్యాలు మనకున్నటువంటి అవైలబిలిటీ తోటి మీరు చేసేటటువంటి వ్యవసాయాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా మళ్లీ ఈ రోజు వరకు మంచినీళ్లకు మనం జాగ్రత్త చేసుకోవాలి. కృష్ణానదిలో మనకున్నటువంటి నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేను ఆ రోజు నుంచి కూడా సీతారామ కావాలి, దుమ్మగూడెం దగ్గర నుంచే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పి సీతారామ ప్రాజెక్ట్ గా నామకరణం చేసి ఆ కార్యక్రమాలు మొదలు పెట్టాం.
0: తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని, ఇది ప్రజారోగ్యానికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వరంగల్ జిల్లాలో 451,376 మంది పౌరులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత ఆహార ధాన్యాలు పొందుతున్నారని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతి భాయ్ బంబానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం సహా తూర్పు, ఉత్తరాది జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. అలాగే అన్ని జిల్లాల వ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः। केन्द्रीय सर्वकारः संसदि नीट प्रश्नपत्र गोप्यता भंग विषये सारगर्भां चर्चां विधातुम् अंगीकृतवान्। तथापि विपक्षस्य श्रान्तं कोलाहलेन प्रावृत सत्रस्य तृतीयेपि दिने उभयोः सदनयोः कार्याचरणं स्थगितम्। सोमवासरे संसद भवनं प्रति आन्दोलनं कुर्वत्सु प्रदर्शनकारिषु आरक्षकैः कृतायाः अत्यधिक बलप्रयोगस्य आशंकायाः प्रकरणे देहली उच्चन्यायालयः केन्द्रसर्वकारात् देहली आरक्षक विभागाच्च स्पष्टीकरणम् आहूतवान्। फिलिपीन्स देशस्य मनीला नगरे समायोजिते क्वाड मञ्चस्य वैदेशिक मन्त्रिणाम् उपवेशने मन्त्रिभिः मुक्त उन्मुक्त समावेशि हिन्द प्रशान्त क्षेत्राय स्वकीया प्रतिबद्धता पुनरावर्तिता। असमराज्ये भीषण जलप्लावेन स्थितिः अद्यापि अत्यन्तं गभीरा वर्तते, यत्र जलौघे मृतकानां आहत्य संख्या संवर्ध्य 31 सम्प्राप्ता। अपि च चीन ओपन बैडमिंटन प्रतिस्पर्धायाम् अद्यापराह्णे वारद्वयस्य ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः स्वस्यैव देशस्य उन्नति हुड्डां पराजित्य द्वितीय चक्रं प्राविशत्। अथ वार्ताः विशदीकृत्य। नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणम् अथ च छात्राणां विरोध प्रदर्शनम् समेत्य विभिन्न प्रकरणेषु विपक्षिणां तृतीय दिवसेपि सदस्यानां अविरत कोलाहलत्वेन संसदः उभय सदनयोः कार्याचरणं स्थगितम्। अपराह्णे द्विवादने द्वितीय स्थगनात् परं यदा लोकसभायाः कार्याचरणं पुनरारब्धं तदा विक्षेपेण नीट प्रकरणमधिकृत्य उच्चैः कोलाहलो विहितः। अत्रांतरे सदनेन तृणमूल कांग्रेस दलस्य सांसदः कल्याण बैनर्जी इत्यस्य वर्षाकालीन सत्रस्य शेषावधेः निलंबन प्रस्तावोपि पारितः। पीठासीनः कृष्णा प्रसाद टेनेटी न्यगादीत् यत् कल्याण बैनर्जी इत्यसौ महिला सांसदानां विरुद्धं आपत्तियुक्ताम् असंसदीय टिप्पणीं विहितवान्। घटनेयम् आपत्तियुक्ता सदनस्य मर्यादायाः विरुद्धा च इत्यपि सः प्रावोचत्। संसदीय कार्य राज्यमन्त्रिणा अर्जुन राम मेघवालेन एषः प्रस्तावः उपस्थापितः, यश्च ध्वनिमतेन पारितः। निरन्तर कोलाहलेन पीठासीनाधिकारिणा लोकसभायाः कार्याचरणम् आगामि दिनं यावत् अपवारितम्। राज्यसभायामपि एतादृशः एव दृश्यः दृष्टिम् अगात्। अपराह्णे त्रिवादने तृतीय स्थगनात् परं यदा उच्चसदनं समवेतं तदा विपक्षिदलानि नीट विषये अन्य प्रकरणेषु च विरोधं प्रादर्शयन्। उपसभापतिः हरिवंशः अवदत् यत् सर्वकारः नीट विषये चर्चायै सज्जः अस्ति, विपक्षेण च सदनसञ्चालने सहयोगः करणीयः। उच्चसदने भाषमाणः संसदीय कार्यमन्त्री किरण रिजिजुः कांग्रेसदलेन नवीनान् पक्षाश्रयानारोप्य सदने चर्चायां विघ्नोत्पादनाय प्रत्याक्षिपत। अविरतकोलाहलस्य मध्ये उपसभापतिना राज्यसभायाः कार्याचरणमपि आगामिदिनं यावत् स्थगितम्। इतः प्राक् संसदीय कार्यमन्त्री किरण रिजिजु उदघोषयत् यत् सर्वकारः नीट प्रश्नपत्र गोप्यताभंग विषये सर्वविधां विचार विनिमयं कर्तुं पूर्णतया सन्नद्धो वर्तते। राष्ट्रस्य यूनां भविष्यं मनसि निधाय रिजिजु वर्यः सबलम् आग्रहम् अकरोत् यत् सर्वकारः सर्वानपि पक्षान् समेत्य एकां उच्चस्तरीय चर्चाम् इच्छति।
3: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है। मैं अनुरोध करता हूँ कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए।
2: दिल्ली उच्च न्यायालयः सोमवासरे संसद भवनं प्रति गच्छत्सु प्रदर्शनकारिषु आरक्षकैः कृतायाः अत्यधिक बलप्रयोगस्य आशंकायाः प्रकरणे केन्द्रीय सर्वकारात् दिल्ली आरक्षक विभागाच्च प्रत्युत्तरं याचितवान्। मुख्य न्यायाधीशस्य डी के उपाध्यायस्य च तथा न्यायाधीशस्य तेजस कार्या महोदयस्य न्यायपीठेन आरक्षक कार्याचरणात् सम्बद्धानि सर्वाणि प्रपत्राणि सीसीटीवी चित्राणि च सुरक्षितानि स्थापयितुं निर्देशो प्रख्यापितः। अस्य प्रकरणस्य अग्रिमं श्रवणम् अस्मिन्नेव वर्षे सितम्बर मासस्य 11 दिनाङ्के भविता। विदेशमंत्री डॉक्टर एस जयशंकर अद्य फिलीपींस देशस्य राजधान्यां मनीलायां क्वाड विदेशमंत्रिणां सम्मेलने भागम् अगृह्णात्। एकस्मिन् संयुक्त वक्तव्ये भारत जापान ऑस्ट्रेलिया अमेरिका देशाः मुक्त हिंद प्रशांत क्षेत्रस्य सुदृढीकरणाय सहैव आसियान संघस्य एकतायै स्वस्य अविचल समर्थनं पुनः प्रत्यपादयन्। उपवेशनावधौ तैः हिन्द प्रशांत क्षेत्रमधिकृत्य आसियान संघस्य दृष्टिकोणस्य समर्थनार्थं क्षेत्रीय समाह्वानानां अवसराणां चापि तैः समीक्षा कृता। चर्चायाः प्रमुख विषयेषु तावत् सामुद्रिक सुरक्षा, अन्ताराष्ट्रिय सुरक्षा, आर्थिक समृद्धिः, महत्वपूर्ण प्रौद्योगिक्यः, आपत् प्रतिक्रियाश्च समाविष्टाः आसन्। उपवेशनमतिरिच्य डॉक्टर जयशंकरः अमेरिका देशस्य विदेशमंत्रिणा मार्को रूबियो इत्यमुना साकं द्विपक्षीय वार्तां व्यदधात्। मंत्री प्रावोचत् यत् एषा वार्ता भारत अमेरिका देशयोः व्यापक वैश्विक सामरिक सहभागितायाः प्राथमिक विषयेषु व्यापार शुल्क ऊर्जा रक्षा सुरक्षा खनिज कृत्रिम बुद्धिमत्तादिषु केन्द्रिता आसीत्। असमराज्ये जलप्लावनस्थितिः साम्प्रतमपि अत्यन्तं संकटापन्ना वर्तते। यत्र राज्यस्य 16 मण्डलानि जलाप्लावेन प्रभावितानि सन्ति। कृत्स्नेहि राज्ये जलौघेन 21 जनाः पञ्चत्वे विलीनाः, येन अद्यावधि मृतकानामाहत्य संख्या 31 सम्प्राप्ता। आधिकारिक प्रतिवेदनानुगुणं 270+ ग्रामाः साम्प्रतमपि आप्लाविताः वर्तन्ते, येन अशेषस्य राज्यस्य 5,00,000+ जनाः प्रभाविताः अभवन्। राज्यसर्वकारेण 170 आपदुद्धार शिविराणि तथा 200+ आपद्वितरण केन्द्राणि समुद्घाटितानि, यैः 12,000+ जनेभ्यः आश्रयः, 1,00,000+ जलाप्लावितेभ्यः च साहाय्यं प्रदीयते। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। दिल्ल्यां प्रचलद्भिः विरोध प्रदर्शनैः व्यथितः रक्षामन्त्री राजनाथ सिंहः न्यगादीत् यत् केन्द्रीय सर्वकारः छात्राणां भावोद्गारान् आशंकाः च प्रति अतीव संवेदनशीलो वर्तते। सर्वकारः छात्रैः उत्थापितस्य प्रतिप्रश्नस्य श्रवणाय समाधानाय च पूर्णतया कटिबद्धो वर्तते। प्रसारमाध्यमान् सम्बोधयन् श्री सिंहः तीक्ष्णम् आक्षेपं व्यदधत्त यत् कतिपयजनाः स्वकीयान् संकुचित राजनैतिक स्वार्थान् साधयितुम् ऊर्जस्विनीं छात्रशक्तिं राजनैतिक कन्दुकत्वेन प्रयोक्तुं कुत्सितं प्रयासं कुर्वन्ति।
4: यह संसद का सत्र इस समय चल रहा है, सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है।
2: संसदी विपक्षेण कृताम् असंसदीय बाधामधिकृत्य रक्षामन्त्रिणा स्पष्टीकृतं यत् सर्वकारः सर्वस्मिन्नपि ज्वलन्तविषये सारगर्भयुतां विचार चर्चां कर्तुं सदैव सन्नद्धो वर्तते, किन्तु विपक्षः समस्यानां समाधानं संसद्भवनस्य अपेक्षया मार्गेषु कर्तुम् अनुचितं प्रयासं करोति। अद्य लोकसभायां रेलमन्त्री अश्विनी वैष्णवः अवोचत् यत् आधुनिक प्रौद्योगिक्या आधारभूत संरचनया समुन्नत रक्षणकार्यैः च रेलसुरक्षा अतीव सुदृढा विहिता। लोकसभायां लिखित उत्तराधारेण श्रीवैष्णवेन प्रतिपादितं यत् सुरक्षाकार्याणां व्ययः 2023 वर्षे 13,000+ कोटिरूप्यकेभ्यः संवर्ध्य 1,20,000+कोटिरूप्यतोप्यधिकं सञ्जातम्। चीन ओपन बैडमिंटन प्रतिस्पर्धायां अद्यापराह्णे वारद्वयस्य ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः स्वस्यैव देशस्य उन्नति हुड्डां 21-14, 9-21, 21-10 इत्यंकांतरालैः पराजित्य महिला एकलवर्गस्य राउंड ऑफ 32 स्पर्धां विजित्य द्वितीय चक्रं प्राविशत् इति वार्ताः।
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30 దాటి 23 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు సమాచార దర్శిని. వినబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
5: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మీరు ఇప్పుడు వింటారు సమాచార దర్శిని. సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగింపు. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీడీడి శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సకల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం ₹3 లక్షలకు మించరాదని. ఆన్లైన్ దరఖాస్తులను చివరి తేదీ 19 జులై 2026 వరకు టీఎస్ఎస్ టీయుడివై సర్కిల్ .co.in వెబ్సైట్లో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష 26 జులై 2026 నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402354652 మరొక ఫోన్ నంబరు 9912227425 ఈ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. మరో సమాచారం విందాం. తాగునీటి గురించి. తాగునీటిని వృధా చేస్తే జరిమానా విధింపు. కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. నిజామాబాద్ జులై 14 ఎక్కడ కూడా తాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ₹10,000, గ్రామ పంచాయతీల పరిధిలో ₹5,000 జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలపై నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగు సాగునీటి అవసరాలకు అవి ఏ మేరకు సరిపోతాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి తాగునీటిని ఏమాత్రం వృధా చేయకుండా భవన నిర్మాణాలు వంటి ఇతర అవసరాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా తాగునీటిని వృధా చేస్తే బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు

ప్రజల అవసరాలకు సరిపడా రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని నివాస ప్రాంతాల్లో తాగునీటి సరఫరా స్థితిగతులను పరిశీలించి సంయుక్తంగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. వర్షపు నీటిని ఒడిసి పడుతూ భూగర్భ జలాలు వృద్ది చెందేలా అవకాశం ఉన్న చోట ఫామ్ పాండ్స్, ఇతర వాటర్ షెడ్ నిర్మాణాలు జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయిన చోట నీటి వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో వీటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎక్కడ కూడా తాగునీటి విషయమై ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ఖరీఫ్ పంటల సాగుకు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అవసరమైన మొదటి రెండు తడులు నీటిని అందించేందుకు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్ఓ సాయన్న, డీపీఓ శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైంది ఈ ప్రకటన.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు, చివరగా మరో పాట విందాం.
2: కల్లు కల్లు కల్లు మంటు మెరు పల్లె తుళ్ళు, కల్లు కల్లు కల్లున ఉప్పొంగుని.

సినీ రంజని కార్యక్రమంలో చివరగా మీరు వింటున్న ఈ పాట స్వర్ణ కమలం చిత్రంలోది. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. కొన్ని క్షణాల పాటు ఈ పాట విన్నారు.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మనం ఎండాకాలంలో ప్రవేశించే సమయంలో పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేత కొరత, పచ్చిమేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకొని రైతులు చక్కటి పాడి పరిశ్రమ కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 3 వంతుల గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది, అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి, లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లైన సుబాబుల్, అవిసె మొదలైనవి పెంచడం వలన వేసవి కాలంలో పశువుల మేతను సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాలలో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్ప, రావి, మరిచెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకొని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారి చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారి చేసుకోవాలి, లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్నీ పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత 1 రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగు చేసుకుని 2.5 నెలల్లో 14 నుండి 16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చు. వేసవికాలంలో సాగు చేసుకోవటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్ళు, బీడు భూములను సిల్వి ఫాక్చర్గా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్వి ఫాక్చర్ అంటారు అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిసె, ఇప్ప చెట్టు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గిరి గడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా కూడా అజొల్లాని ఏ విధంగా మనం పెంచుకోవాలి, తయారు చేసుకోవాలి ఈ పశువుల పోషణకు, చక్కటి పాల ఉత్పత్తికి, ఇక మాంస ఉత్పత్తికి కానీ ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశువు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోఫోనిక్ విధానంలో కూడా పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోఫోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలకు వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు ఒక నీటి ట్యాంకు, మోటారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయే యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్ళీ మొలక వచ్చిన విత్తనం వేసుకొని ఇంకో దఫాకు హైడ్రోఫోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోఫోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు, అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. 1 పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోఫోనిక్స్ మేత పెట్టవచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకొని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరుచుకోవాలి. 1 చదరపు మీటర్ల ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది.
0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:23.
3: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ముందుగా ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 పంట పొలాలు వ్యవసాయ ధరల కార్యక్రమంలో వానాకాలంలో పాడి పశువుల సంరక్షణ గురించి తెలియజేస్తారు డాక్టర్ సంతోషిని సహాయ ఆచార్యులు కొరుట్ల గారు. అలాగే 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని వినవచ్చు. ఇక 8:15 పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 లలిత సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:10 ఈనాటి సాయంకాల ప్రసార కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో మీరు వింటారు 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఇవి సత్యనారాయణ మూర్తి గారు సమర్పించిన సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 7:15 ప్రభాత లహరి ఇదే కార్యక్రమంలో 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు రెస్పిరేటరీ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ బి రాజేశ్వర్ పల్మనాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. అనంతరం 8:00 ప్రాయోజిత కార్యక్రమంలో వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ స్త్రీ వైద్య నిపుణురాలు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు. ఇక 10:00 సాయంకాలం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు, తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుంచి ప్రసారాలు వింటారు. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉపసభలు రేపటికి వాయిదాపడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతి ఉందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు నీట్ సమస్యపై మరోసారి నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన పార్లమెంటరీ నిబంధనలకు విరుద్దమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్దమని ఆయన అభివర్ణించారు.
1: आज श्री कल्याण बनर्जी ने हमारी महिला सांसदों के साथ असंसदीय भाषा एवं असंसदीय टिप्पणियां की है, जिसकी लिखित शिकायत माननीय अध्यक्ष जी को प्राप्त हुआ है. ये सदन की गरिमा के विरुद्ध है.
0: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నాపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థి నిరసనల సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియజేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
2: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
0: సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మూడో వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్ కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా స్టేట్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, యువజనుల మనోభావాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి, పరిష్కరించడానికి సిద్దంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
3: అత్యంత దుర్భాగ్యపూర్ణ హై కి హమారే దేశ్ కి ఛాత్రో ఔర్ నౌజవానో కో కుచ్ లోగ్ అప్నే రాజనీతిక్ స్వార్థో కి పూర్తి కే లియే ఏక్ రాజనీతిక్ ఔజార్ కే రూప్ మే ఇస్తేమాల్ కర్నే కా ప్రయాస్ కర్ రహే హై. ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే హమారీ సర్కార్ విద్యార్థియో ఔర్ నౌజవానో కి ఆకాంక్షాఓ కో పూరా కర్నే ఔర్ ఉన్కే కల్యాణ్ కే ప్రతి పూరీ తరహ్ సే ప్రతిబద్ధ హై. హమారే ఛాత్రో కి హర్ చింతా కో సున్నా, ఉస్కా సమాధాన్ కర్నా, యే హమ్ సబ్ కి జిమ్మేదారీ.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈ రోజు వివరణ

రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పిల్లలతో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతిని ఇది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి శ్రేయస్సుకు హాని కలిగించే పద్ధతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14 పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీస్ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దృగ్గోచరత సరిగ్గా లేని కారణంగానూ, మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికి తీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా చాంగ్జౌలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో 2 ఒలింపిక్ పతక విజేత పివి సింధు మన దేశానికే చెందిన ఉన్నతి హుదాను ఓడించి 2 దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11 ర్యాంక్ క్రీడాకారుడు ఆల్బి ఫర్హాన్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు మహిళల సింగిల్స్ 2 కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వర్షాకాలంలో పాడి పశువుల సంరక్షణ, అలాగే రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోష్ని గారు తెలియజేసే వివరాలు, ఇంకా పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన

0: మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 21,244 రూపాయలు, కనిష్ట ధర 9,506 రూపాయలు, మోడల్ ధర 16,240 రూపాయలు. పసుపు దుంపరకం క్వింటాల్ ఒక్కింటికి 16,502 రూపాయలు గరిష్ట ధర, కనిష్ట ధర 9,006 రూపాయలు, మోడల్ ధర 15,230 రూపాయలు. పసుపు పొడి క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 14,675 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 13,506 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 13,027 రూపాయలు, కనిష్ట ధర 11,877 రూపాయలు, మోడల్ ధర 12,900 రూపాయలు. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 2,180 రూపాయలు, కనిష్ట ధర 1,116 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. జొన్నలు హైబ్రిడ్ రకం క్వింటాల్ ఒక్కింటికి 702 రూపాయలు గరిష్ట ధర, కనిష్ట ధర మోడల్ ధర కూడా 702 రూపాయలు. కందులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట, కనిష్ట మరియు మోడల్ ధరలు 6,070 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 27 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 78 నుండి 96% మరియు మధ్యాహ్నం 58 నుండి 79% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 15 నుండి 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వర్షాకాలంలో పాడి పశువుల సంరక్షణ గురించి కొరుట్లా పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోష్ని గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: అందరికీ నమస్కారం. మన గ్రామీణ రైతు సోదర సోదరీమణులకు హృదయపూర్వక అభివందనాలు. వర్షాకాలం రాగానే ప్రకృతి పచ్చదనంతో కలకల్లాడుతుంది. పశువులకు సమృద్ధిగా పచ్చిమేత లభిస్తుంది. ఇది రైతులకు ఎంతో అనుకూలమైన కాలం. అయితే ఇదే సమయంలో పశువుల ఆరోగ్య విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే వర్షాకాలంలో అధిక తేమ, బురద, నీరు నిల్వ ఉండడం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవులు, అలాగే వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు, ఈగలు, పేలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ పరిస్థితులు పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. చాలామంది రైతులు పచ్చిగడ్డి బాగా దొరుకుతుంది కదా, ఇక పశువులకు ఎలాంటి సమస్య ఉండదు అని భావిస్తారు. కానీ వాస్తవానికి వర్షాకాలంలో సరైన సంరక్షణ లేకపోతే పాల ఉత్పత్తి తగ్గడం, కాళ్ళ సమస్యలు, పొదుగు వ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులు, అలాగే కొన్ని అంటువ్యాధులు కూడా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఈరోజు వర్షాకాలంలో పాడి పశువులను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు సాధారణంగా చేసే పొరపాట్లు ఏమిటి అనే విషయాలను సులభమైన భాషలో తెలుసుకుందాం. ఇప్పుడు పశువులు ఉండే షెడ్ గురించి మాట్లాడుకుందాం. వర్షాకాలంలో పశువుల ఆరోగ్యానికి మొదటి రక్షణ శుభ్రమైన షెడ్ నుంచే ప్రారంభమవుతుంది. షెడ్ చుట్టూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ ఏర్పాటు చేయాలి. నీరు నిల్వ ఉంటే దోమలు, ఈగలు మరియు ఇతర వ్యాధులను వ్యాప్తి చేసే కీటకాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. షెడ్ యొక్క నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి లేదా బురదగా ఉన్న నేలపై ఎక్కువసేపు నిలబడడం వల్ల ఇట్టలకు గాయాలు, కుళ్ళు పట్టడం, ఫుట్ రాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే నేలపై పొడిగడ్డి, వరి పొట్టు లేదా చెక్క పొట్టు పరచడం మంచిది. ఇది తేమను పీల్చుకొని నేలను పొడిగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే అవి తడిగా మారిన వెంటనే మార్చడం కూడా అంతే ముఖ్యం. వర్షాలు ప్రారంభమయ్యే ముందు షెడ్ పైకప్పులో ఏవైనా లీకేజీలు ఉన్నాయా అని పరిశీలించి వాటిని మరమ్మత్తు చేయించాలి. అలాగే షెడ్లోకి వర్షపు నీరు రాకుండా తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి. వర్షపు చినుకులు లేదా చల్లని గాలి నేరుగా పశువులపై పడకుండా గోనె సంచులు లేదా కర్టెన్లు ఉపయోగించి రక్షణను కల్పించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వర్షాకాలంలో ఉష్ణోగ్రత కొంత తగ్గినా గాలిలో తేమ మాత్రం ఎక్కువగా ఉండడం వల్ల పశువులకు ఉక్కపోత కలుగుతుంది. అందువల్ల షెడ్లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి. వీలైతే షెడ్ నేలపై సున్నం చల్లవచ్చు. ఇది నేలలోని తేమను తగ్గించి పరిశుభ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఒకే షెడ్లో అవసరానికి మించి ఎక్కువగా పశువులను ఉంచకుండా చూసుకోవాలి. ఎక్కువ రద్దీ ఉంటే వ్యాధులు ఒక పశువు నుంచి మరో పశువుకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ప్రతి వర్షం తర్వాత 2 నిమిషాల సమయం తీసుకుని షెడ్ను ఒకసారి పరిశీలించండి. ఎక్కడైనా నీరు నిల్వ ఉందా, నేల తడిగా ఉందా, పైకప్పు కారుతుందా అని గమనించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనేక సమస్యలను ముందుగానే నివారించవచ్చు. ఇక పశువులకు ఇచ్చే మేత మరియు తాగునీటి గురించి మాట్లాడుకుందాం. వర్షాకాలం రాగానే పచ్చిమేత సమృద్ధిగా లభిస్తుంది. ఇది పశువులకు సమృద్ధిగా పచ్చిమేత లభించే కాలమే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలామంది రైతులు లేత పచ్చిమేతను ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో పశువులకు వేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. ఒక్కసారిగా ఎక్కువ పచ్చిమేత ఇవ్వడం వల్ల కొన్ని పశువుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు ఉబ్బరం అంటే బ్లోట్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా పచ్చిమేత ఎక్కువ మొత్తంలో ఇవ్వకుండా మెల్లగా అలవాటు చేస్తూ ఉండాలి. అలాగే పచ్చిమేతతో పాటు నాణ్యమైన పొడిగడ్డి కూడా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల గడ్డి, దానా మరియు ఇతర పశుగ్రాసాలపై త్వరగా బూజు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి బూజు పట్టిన మేతను పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. బూజు పట్టిన మేతలో హానికారకమైన విష పదార్థాలు, మైకోటాక్సిన్స్ ఏర్పడి పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల పాల ఉత్పత్తి తగ్గడం, జీర్ణ సమస్యలు వంటి ఇబ్బందులు కూడా రావచ్చు. మీలో చాలామంది రైతులకు ఈ అనుభవం ఉండే ఉంటుంది. వర్షాకాలంలో బూజు పట్టిన మేత వల్ల కానీ, తడి షెడ్ వల్ల కానీ పశువుల ఆరోగ్యం దెబ్బతిన్న సందర్భాలు మీరు చూసే ఉంటారు. అందుకే ఈ చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దానాను ఎప్పుడు పొడి, గాలి బాగా ఆడే ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమ తగలకుండా జాగ్రత్త పడాలి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మేత నాణ్యత ఎంత ముఖ్యమో మేతను నిల్వ చేసే విధానం కూడా అంతే ముఖ్యం. వర్షాకాలంలో పచ్చిమేత సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ పశువులకు సమతుల్య పోషకాహారం అందించడం చాలా అవసరం. అందుకే పశువైద్యుని సూచనల ప్రకారం మినరల్ మిక్చర్ మరియు సాధారణ ఉప్పును ఆహారంలో చేర్చడం మంచిది. ఇవి పశువులకు అవసరమైన ఖనిజాలను అందించి ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు ప్రజనన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇక తాగునీటి విషయానికి వస్తే, కొంతమంది రైతులు వర్షాకాలంలో నీటి అవసరం తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ అది సరైన అభిప్రాయం కాదు. వర్షాకాలంలో కూడా పశువులకు ఎప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండాలి. వర్షపు నీరు, మట్టి, మేత మెగులు, పశువుల వ్యర్థాలు లేదా ఇతర కలుషిత పదార్థాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల పశువులు తాగే నీటి తొట్టెలను ప్రతిరోజు శుభ్రం చేయాలి. కలుషితమైన నీటిని తాగడం వల్ల జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, విరోచనాలు మరియు కొన్ని అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల వీలైనంత వరకు శుభ్రమైన నీటినే పశువులకు అందించాలి. ఒక్కసారి ఆలోచించండి, మనకు శుభ్రమైన నీరు ఎంత అవసరమో మన పశువులకు కూడా అంతే అవసరం. ఇక ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే నివారించడం ఎప్పుడూ మంచిది. అందుకే పశువైద్యుడి సూచనల ప్రకారం మీ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే వ్యాధులకు సంబంధించిన టీకాలను సకాలంలో వేయించాలి. అలాగే నులి పురుగుల నివారణ పశువైద్యుని సూచనల మేరకు సమయానికి ఇవ్వాలి. వర్షాకాలంలో పేలు, ఈగలు మరియు దోమలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి పశువులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా రక్తం ద్వారా వ్యాపించే కొన్ని వ్యాధులను కూడా ఇవి సంక్రమింపచేయవచ్చును. అందువల్ల షెడ్ను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, అలాగే అవసరమైతే పశువైద్యుని సలహా మేరకు పేలు, ఈగలు, దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం చాలా మంచిది. చాలామంది రైతులు ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు. ఒక పశువులో అనారోగ్య లక్షణాలు కనిపించినా అదే షెడ్లో మిగతా పశువులతో కలిసి ఉంచుతారు. అలా చేయకుండా అనారోగ్య పశువును కొంత దూరంగా ఉంచితే వ్యాధి ఇతర పశువులకు వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకో మంచి అలవాటు ఏంటంటే రోజుకు కొద్దిసేపు మీ పశువులను గమనించడం. మేత సరిగ్గా తింటున్నాయా? సాధారణంగా నడుస్తున్నాయా? పాల ఉత్పత్తిలో ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయాలను ప్రతిరోజు గమనించండి. చిన్న మార్పులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించి పెద్ద సమస్యలను నివారించవచ్చు. పాడి పశువుల్లో పాల ఉత్పత్తిని నేరుగా ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో పొదుగు ఆరోగ్యం ఒకటి. వర్షాకాలంలో నేల బురదగా ఉండడం, తేమ ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు పొదుగు భాగానికి చేరే అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఈ కాలంలో పొదుగు వాపు అంటే మాస్టైటిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలు పితికే ముందు పొదుగును శుభ్రమైన నీటితో కడిగి శుభ్రమైన గుడ్డతో బాగా తుడిచి పొడిగా చేయాలి. పాలు పితికేటప్పుడు చేతులు కూడా శుభ్రంగా ఉండాలి. అలాగే పాలు పితికే పాత్రలు, ఉపయోగించే గుడ్డలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. పాలు పితికిన తర్వాత పశువైద్యుని సూచన మేరకు టీ డిప్ అంటే చనుమొనలను క్రిమిసంహార ద్రావణంలో ముంచడం మంచిది. దీనివల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించకుండా ఉండి పొదుగు వాపు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పాలలో గడ్డలు కనిపించడం, రంగు మారడం, పొదుగులో వేడి, నొప్పి లేదా వాపు కనిపించడం వంటి లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. సమయానికి చికిత్స చేయిస్తే పాల ఉత్పత్తిలో వచ్చే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే వర్షాకాలంలో కాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదు. తడి నేల లేదా బురదలో ఎక్కువసేపు నిలబడడం వల్ల గిట్టల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే పశువులు ఎక్కువసేపు బురదలో నిలబడకుండా చూసుకోవాలి. గిట్టలను తరచూ పరిశీలించాలి. గిట్టల వద్ద పుండ్లు, వాపు లేదా కుళ్ళు కనిపిస్తే వెంటనే పశువైద్యుడి సలహా తీసుకోవాలి. పశువు కుంటుతూ నడవడం, ఒక కాలిపై ఎక్కువ బరువు వేయకపోవడం లేదా నడవడానికి ఇష్టపడకపోవడం లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇది మీకు చిన్న సమస్యలా అనిపించినా కాళ్ళ నొప్పి ఉన్న పశువు సరిగ్గా మేత తినదు, ఫలితంగా పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ చిన్న దూడల సంరక్షణ గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వర్షాకాలంలో చిన్న దూడలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే వాటిలో రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందలేదు. పుట్టిన వెంటనే సాధ్యమైనంత త్వరగా, ముఖ్యంగా మొదటి 2 గంటల్లో దూడకు తగిన మోతాదులో మొర్రుపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. మొర్రుపాలలో ఉండే రోగనిరోధక పదార్థాలు దూడకు ప్రారంభ రోగనిరోధక శక్తిని అందిస్తాయి. దూడలను ఎప్పుడూ పొడి శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. దూడ పడుకునే ప్రదేశం కూడా ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. వయసుకు తగిన విధంగా శుభ్రమైన పాలు మరియు పరిశుభ్రమైన తాగునీరును అందించాలి. దూడలో విరేచనాలు, దగ్గు, జ్వరం లేదా పాలు తాగకపోవడం వంటి లక్షణాన్ని కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే పశువైద్యుని సంప్రదించండి. చాలామంది రైతులు తెలియక చేసే కొన్ని కొన్ని చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు కారణమవుతాయి. షెడ్డు చుట్టూ నీళ్లు నిల్వ ఉండనివ్వడం, భోజుపట్న మేత ఇవ్వడం, తడిగా ఉన్న దానాను ఉపయోగించడం, షెడ్ను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, టీకాలు మరియు నిలుపురుగుల నివారణ మందులను ఇవ్వకపోవడం లేదా ఆలస్యం చేయడం, అలాగే పశువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించినా రేపు చూద్దాంలే అని నిర్లక్ష్యం చేయడం లాంటి అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి. మరో విషయం గుర్తుంచుకోవాలి, జ్వరం రావడం, మీత తినకపోవడం, పాల ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోవడం, విరేచనాలు కొనసాగడం, కుంటుతూ నడవడం, పొదుగు వాపు లేదా నొప్పి కనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, తీవ్రమైన నీరసం లేదా లేవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే పశువైద్యుని సంప్రదించండి. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా పశువు ప్రాణాన్ని, రైతు ఆదాయాన్ని కూడా కాపాడుకోవచ్చు. చివరగా ఈరోజు మనం చర్చించిన ముఖ్యమైన విషయాలను మరోసారి గుర్తు చేసుకుందాం. వర్షాకాలంలో శుభ్రమైన షెడ్ సమతుల్య పోషకాహారం, పరిశుభ్రమైన తాగునీరు, సకాలంలో టీకాలు, నులిపురుగుల నివారణ, పాలు పితికేటప్పుడు పరిశుభ్రత, అలాగే పశువైద్యుని సలహా. ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మీ పశువులను ఆరోగ్యంగా ఉంచి మంచి పాల ఉత్పత్తిని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రైతు సోదరులారా, గుర్తుంచుకోండి, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడూ మంచిది. ఆరోగ్యమైన పశువు అధిక పాల ఉత్పత్తికి, మంచి ఆదాయానికి పునాది. ఈరోజు మనం చర్చించిన విషయాలు మీకు ఉపయోగపడతాయని, మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం, నమస్కారం.
0: ఇంతవరకు మీరు వర్షాకాలంలో పాడి పశువుల సంరక్షణ గురించి కొరుట్లా పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోష్ని గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారుగా, ఇప్పుడు వినండి పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు. మన దేశంలో సుమారు 70% ప్రజలు గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ పాల దిగుబడి మాత్రం తక్కువనే చెప్పవచ్చు. దీనికి గల కారణాలను చూసినట్లయితే, ఒకటి, దేశావళి నాటు రకాల పశువులపై ఆధారపడటం; రెండవది, నాణ్యమైన పచ్చిమేత కొరతగా చెప్పవచ్చు. పూర్వకాలంలో బంజరు భూములు, బీడు, అడవులు అధికంగా ఉండటం, జనాభా తక్కువ వంటి కారణాల వలన పాల దిగుబడిని గురించి చింతలేదు. కానీ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకు వారి అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడిని తక్కువ ఖర్చుతో పొందాలంటే అభివృద్ధి పరచబడిన నాణ్యమైన పశు సంపద ఉండటమే కాక కొంత భూమిలో ఏకవార్షిక లేక బహువార్షిక పశుగ్రాసాల సాగు అనేది ఎంతైనా అవసరం. వాటిలో ముఖ్యమైనది జొన్న. తెలంగాణ జిల్లాలో జొన్నను చొప్ప రూపంలో వాడుతున్నారు. పశుగ్రాస జొన్న నిర్మాణం, పెరుగుదల, ఆకారం, మాంసకృత్తులు మొదలగు విషయాల్లో మొక్కజొన్నను పోలి ఉండి పీచు పదార్థం మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది. దీని ఎదుగుదలకు కొద్ది మోతాదులో ఎరువులు, నీరు సరిపోతాయి. అలాగే జొన్న చొప్పలో వరిగడ్డి కంటే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి, చౌకగా లభిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి, భూమి సౌకర్యం ఆధారంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. కేవలం ఒకసారే కోతకొచ్చే రకాలు ఉన్నాయి. వీటిని వర్షాధారంగా లేక నీటి వసతిలో పండించవచ్చు. 75 నుండి 90 రోజుల్లో కోతకొస్తాయి. ఇవి హెక్టారుకు 44 నుండి 55 టన్నుల వరకు పచ్చిగడ్డి లేదా 11 నుండి 14 టన్నుల వరకు ఎండుగడ్డినిస్తాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి ఇవి 55 నుండి 65 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. మొదటి కోతలో హెక్టారుకు 45 నుండి 50 టన్నుల పచ్చిమేత, తర్వాత కోతల్లో కోతకు 20 నుండి 25 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. సాధారణంగా 3 కోతల తర్వాత 4వ కోతను విత్తనం కొరకు వదిలేస్తే తర్వాత పంటకు విత్తనం అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి, మార్చిలో విత్తుకొని నీటి లభ్యత బాగా ఉంటే మరుసటి సంవత్సరంలో విత్తనోత్పత్తి చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఉభయ ప్రయోజన రకాలు కూడా ఉన్నాయి. ఈ రకాలు గింజ, పశుగ్రాసం కొరకు అనుకూలం. ఇవి సుమారు 7 నుండి 8 అడుగుల ఎత్తు పెరిగి 110 నుండి 120 రోజుల్లో కోతకొస్తాయి. హెక్టార్కు 40 నుండి 50 టన్నుల పచ్చిమేత లేక 12 నుండి 14 టన్నుల ఎండు చొప్ప, 3 నుండి 3.5 టన్నుల గింజ దిగుబడి ఇస్తాయి. వీటిని మెట్ట ప్రాంత రైతులు కూడా సాగు చేయవచ్చు. వర్షాధారంగా వేసే పంటను తొలకరి వానలు మొదలవగానే, నీటి సదుపాయంతో వేసే పంటను జూన్ 15 నుండి 20 లోపు 4-5 సార్లు వేసుకునే రకాలను ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్య విత్తుకోవాలి. మన రాష్ట్రంలో అయితే ఏ నెలలో వేసుకున్నా పంట బాగానే పండుతుంది. పొలం దున్నేటప్పుడు సాళ్ల మధ్య సుమారు 1 అడుగు దూరం ఉండేలా దున్నుకోవాలి. దున్నడానికి ముందు బాగా చీకిన పశువుల ఎరువును వీలును బట్టి ఎంత దొరికితే అంత వేసుకొని దున్నుకోవాలి. ఎకరాకు 4-5 సార్లు కోతకొచ్చే రకాలు 4 కిలోల నుండి 10 కిలోల విత్తనాన్ని 2.5 నుండి 4 సెంటీమీటర్ల లోతులో పడేలాగా చూడాలి. విత్తే ముందు తిరం అను మందును 4 నుండి 5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు దొరికినంత మేర వేసుకోవాలి. ఇదే కాక హెక్టారుకు 80 నుండి 120 కిలోల పొటాష్ ఎరువులను వాడాలి. కొంత నత్రజనిని పంట విత్తిన 30 నుండి 35 రోజుల తర్వాత వేసుకోవడం వలన పంట పెరుగుదల అధికంగా ఉంటుంది. 3 లేక 4 సార్లు వేసుకునే రకాలు వేసుకున్నప్పుడు కోసిన వెంటనే ఒకసారి, నెల రోజులకు మరోసారి నత్రజని ఎరువును పైపాటుగా వేసుకొని నీరు కట్టాలి. భూమిలో తేమను, పంట పెరుగుదలను బట్టి పొలానికి నీరు పెట్టడం మంచిది. 4 నుండి 5 సార్లు వేసుకునే రకాలకు కోసిన వెంటనే నీరు కట్టాలి. పశుగ్రాస జొన్న పంటను కలుపు మొక్కల బారి నుండి మొదటి నెలలో రక్షించుకోవాలి. దీనికి గాను పంట విత్తగానే అట్రాజిన్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. పశుగ్రాస పంటపై సాధారణంగా క్రిమిసంహారక మందులు వాడకపోవడమే మంచిది. ఇక పంట కోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. 1 కోతనిచ్చే రకాలను పంట సగం పూత దశలో ఉన్నప్పుడు కోసుకోవాలి. అంతకు మునుపే కోసి వాడకూడదు, ఎందుకంటే ఆ దశలో సయనైడు అనే విష పదార్థం పశువులకు హాని కలిగిస్తుంది. ఇది పంట పూతకు వచ్చే దశలో తగ్గిపోతుంది. కాబట్టి పశుగ్రాసపు జొన్నను విత్తిన 40 రోజుల తర్వాత కోసి పశువులకు మేతగా అందించవచ్చు. 4-5 సార్లు కోసుకునే జొన్న విత్తిన 55 నుండి 60 రోజుల తర్వాత కోసుకోవడం మంచిది. పంటను కోసేటప్పుడు భూమి మీద మొదళ్ళు 5 నుండి 8 సెంటీమీటర్లు పైన ఉండేలాగా కోసుకోవాలి. ఇందువల్ల పిలుకలు అధికంగా వస్తాయి. కోసిన ప్రతిసారి 15 నుండి 20 కిలోల నత్రజని ఎకరానికి వాడి నీరు పెట్టడం వల్ల పంట పెరుగుదల బాగుంటుంది. విప్రయోజన రకాలను గింజ పక్వానికి వచ్చిన దశలో కోసుకోవాలి. పొడవుగా ఎక్కువ ఆకులు ఉండి ఆలస్యంగా కోతకు వచ్చే రకాలు అధికంగా జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంటాయి. చొప్ప తీపిదనం కోత తర్వాత నిలిచి ఉండే ఆకుపచ్చదనం జీర్ణమయ్యే శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. జొన్న చొప్పకు సోయా లేదా వేరుశెనగ లేదా చిక్కుడు జాతి మొక్కల చొప్పను కలపటం వలన పశువులకు బలవర్ధకమైన గ్రాసం లభిస్తుంది. యూరియా ద్రావణం లేక మొలాసిస్ను చొప్పకు కలపడం వలన చొప్పకు జీర్ణమయ్యే శక్తిని పెంచవచ్చు. కాబట్టి వాతావరణ పరిస్థితులు, పశువుల సంఖ్య, భూవసతి ఆధారంగా తగినటువంటి జొన్న రకాన్ని ఎంచుకొని సకాలంలో విత్తి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో బలమైన అధిక దిగుబడి గల పశుగ్రాసాన్ని పశువులకు అందించి తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చు. ఇంతవరకు మీరు పశుగ్రాసంగా జొన్న సాగులో సూచనలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కొద్ది క్షణాలు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
3: ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
4: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేత

0: ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పీఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
1: నా పేరు రసజ్ఞ, నేను మదనపల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్లో జాబ్కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది, అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్లో వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది. సో ఇది హెల్ప్ అవుతుందని ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్. లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
2: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్, బీటెక్, హైదరాబాద్. రీసెంట్లీ ఐ హ్యాడ్ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్. హియర్ ఇన్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఐ హ్యాడ్ జాయిన్డ్ ఇన్ అప్లికేషన్ డెవలపర్ కోర్స్, వేర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ లర్నింగ్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనింగ్, సెట్టింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైటింగ్ పవర్షెల్ స్క్రిప్ట్స్. When comes to programming, we started with Python. Before these programming basics such as flowcharts, algorithms, indentation and comments, also IDE such as VS Codes. In Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. సార్, ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనకు తెలివని కూడా ఈ సార్స్, ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, జాబ్స్కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్లో వీళ్ళు జాబ్స్కి అప్లికేషన్ చేపిస్తారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
3: పేరు వాసు, మా నాన్న పేరు సతీష్,

0: చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్లో ఏదైనా నేర్చుకోవచ్చు. రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దాం అనిపిస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్నీ నేర్పిస్తున్నాయి. చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్కి. మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.
1: I'm Nishita. I'm from Itapalli. Coming to my education qualifications, I completed my degree learning in domestic data entry operating, typing pro, MS Office, MS Excel, PowerPoint, file and folder. మా సీనియర్ ద్వారా నేను నేర్చుకుంటున్నా. ఇక్కడ వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
2: నా పేరు నిహారిక. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న. మదర్ నేమ్ ఇస్ చిల్కవ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, డిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్లో. కోర్స్ పీజీడీసీ. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి. అందులో సాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికేట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు. దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్. దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
3: శిక్షకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటల్లో.
4: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరంన్నర నుంచి, 1.5 ఇయర్ నుంచి ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి స్కిల్లింగ్లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ ఏఐ, డెవాప్స్, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్. అది సో మరీ పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరీ చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి దీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఏజ్తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా అయింది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్లో ఉన్నామా బాటంలో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా

0: సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకనే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల్లో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోది ఏంటంటే వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, దుబాయ్ గానీ, మస్కర్ గానీ, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్ లో కానీ. మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్ళి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
1: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఇండియా టవర్స్ కి అపోజిట్ ఉండే, దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ మా 4th floor కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర పిఎంకేవై కానీ DDUGKY అని కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా పిఎంకేవై కానీ పిఎంకేవైలో అప్లికేషన్ డెవలపర్ కానీ, డెవాప్స్ కానీ, డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. DDUGKYకి వచ్చేసరికి IoT కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ అండ్ JSD జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ పిఎంకే ఇన్స్టిట్యూషన్స్ లో పిఎం విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 days ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 5 days ట్రైనింగ్ అయిపోయి 1 lakh లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 days ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
3: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో, నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణశరద్ బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు.

ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా పూజా చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుకుంటున్న శ్రోతలు, వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాగూబ్ పాషా, నూర్జహాన్ రహీం పాషా రుబీనా, రహీమునిషా షరీఫ్ ఖాన్, అలీం పాషా, మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. వింటున్న శ్రోతలకి ఓగమనిక. ఈ నెల 23వ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం బ్రహ్మ చిత్రం నుంచి పాటని. కోరుతున్న శ్రోతలు అనుమల నాగరాజు, రాజేశ్వర్ హంసిని హరిణి, నయన మోక్షిత్ రాజేష్, లలిత మహేష్, రజని సుధీర్, రజిత మణిదీప్, మణిచంద్ర. మరి వీరందరూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ నుంచి కోరుతున్నారు. వీరికోసం ఈ పాట. గానం కెజే యేసుదాస్, సంగీతం బప్పిలహరి.

0: కనిపిస్తుంది. స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్.
4: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్. డెంటల్ హాస్పిటల్ కలీలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీలవాడి, నిజామాబాద్.
5: మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు.

శ్రోతులు వినండి ఇప్పుడు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్యాటరాక్ట్, గ్లకోమా, రెటీనా వంటి మొదలైన కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.

0: లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతే
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: ఇంటి కోసం ఎటువంటి జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రీతులు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం లలిత సంగీతం. కార్యక్రమంలో మరో లలిత గీతాన్ని విందాం.

ఇంతటితో లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి ఇక 10:00 మీరు వింటారు క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా విందాం చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి పాట విందాం. పి సుశీల గానం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రుతులు మీరింతవరకు చదువుకున్న అమ్మాయిలు ఆత్మీయులు భక్త కన్నప్ప చిత్రాల నుంచి చిత్రగీతాలు విన్నారు. శ్రోతులు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవత చిత్రం నుంచి ఈ గీతాన్ని.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అనే ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. మీరు విన్న ఆ పాట బొబ్బిలి యుద్ధం చిత్రంలోది. ఇప్పుడు విందాం చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

శ్రోతలు మీరు విన్నారు చిట్టి చెల్లెలు. ఇందాక విన్న పాట జై జవాన్ చిత్రంలోది. మీరు వింటున్నారు అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దాగుడు మూతలు చిత్రం నుంచి ఈ పాటను.

శ్రోతలు మీరు విన్న పాట దాగుడు మూతలు చిత్రంలోది. ఇప్పుడు విందాం ధనమా దైవమా చిత్రం నుంచి ఈ పాటను విందాం.

ధనమా దైవమ చిత్రం నుంచి చక్కటి పాట విన్నారు. పీసీసీలు ఆలపించింది సంగీతం టీవీ రాజు. శ్రోతలు మీరు వింటున్నారు అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని. ఇప్పుడు విందాం గండికోట రహస్యం చిత్రం నుంచి ఈ పాటను.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట గోరంత దీపం చిత్రంలోది. ఇప్పుడు వినండి గులేబకావళి కథ చిత్రం నుంచి ఈ పాటను.